0: పాణి శైలి
1: గ్రామర్ లేకుండా భాష ఉండడానికి వీలు లేదు.
0: వితౌట్ గ్రామర్ దే కెనాట్ బి లాంగ్వేజ్.
1: కానీ ఈనాడు గ్రామర్ ఉండనక్కర్లేదు.
0: టుడే గ్రామర్ ఇస్ నాట్
1: నెసెసరీ. ఈనాటి భాష అంతా కూడా స్వయం భాష కాదు.
0: Is not the language which is original.
1: కృత్రిమమైనటువంటి భాషగా రూపొందుతుంది.
0: Today we find artificial language.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: సంస్కృతి కానీ సంస్కృతం కానీ లేదు ఇందులో.
0: Today there is no సంస్కృతి, the culture సంస్కృతి, the Sanskrit.
1: కేవలం పదములు మాత్రమే ఉచ్చరించడానికి వారు వల్లిస్తుంటారు.
0: They just repeat words.
1: కాశీ లోపల శంకర్లు వారు శిష్యులతో స్నానమునకు బయలుదేరి వెళ్ళాడు.
0: Then Kasi Shankara, accompanied by disciples,
1: was going to Baba. ఒక పండితుడు దుక్నుం కరణే దుక్నుం కరణే దుక్నుం కరణే అని వల్లిస్తున్నాడు.
0: An old scholar went on repeating the grammar principle, దుక్నుం కరణే.
1: విన్నాడు శంకర్లు వారు.
0: Shankara heard this.
1: ఏమిటి ఈ పిచ్చి గ్రంథములు?
0: What's this madness?
1: ఏమిటి ఈ యొక్క గ్రామర్స్ యొక్క సంబంధము?
0: What is this? What for is this grammar?
1: దుక్నుం కరణే అంటే ఏమిటి?
0: What does it mean, dukkum
1: karane? ఏ విధమైనటువంటి సహాయం చేస్తుండాలి?
0: In what way does it help you?
1: కనుక ఇది ఏ సహాయం చేయలేదు.
0: It won't give any help.
1: పిచ్చివాడా,
0: Madcap.
1: ఇది కేవలం ఏదో నిన్ను ఉద్ధరిస్తుందని విశ్వసిస్తున్నావు.
0: You think that it's going to redeem you.

0: नहीं नहीं नहीं रक्षति డుక్లుంకరణి. ఓ పిచ్చివాడా, ఏమిటి ఈ డుక్లుంకరణి? నిన్ను ఎప్పుడు రక్షిస్తుంది? ఏ విధమైనటువంటి ప్రమాదంలో నిన్ను రక్షిస్తుంది? ఇది రక్షించదు. భజ గోవిందం, భజ గోవిందం. భగవంతుని స్మరించు.
1: ఓ మ్యాట్ క్యాప్, ఇన్ వాట్ వే దిస్ గ్రామర్ ప్రిన్సిపల్ డుక్లుంకరణి ఈజ్ ఆఫ్ గోయింగ్ టు బి ఆఫ్ ఎనీ యూస్ టు యూ? ఇట్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ. చాంట్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: ఈ గోవిందం ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ఇస్ దిస్ గోవిందం?
0: కేవలం నీ యందే ఉంటుండాలి.
1: He is within you.
0: దైవత్వం అనేటువంటిది బయట ప్రదేశంలో లేదు.
1: Divinity is not present outside.
0: సర్వత్రా ఉంటుండాలి.
1: It is everywhere.
0: అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థితః, లోపల వెలుపల సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: It is present inside, outside and everywhere.
0: కానీ ఏమీ తెలియనటువంటి వాడు భగవంతుని వెతుకుతున్నాను, భగవంతుని వెతుకుతున్నాను, ఇది కేవలం మూర్ఖత్వమే ఉంటుండాలి.
1: The one who does not know anything, he goes on saying that he is in search of God.
0: ఇది వెతకవలసినటువంటిది కాదు.
1: It is not the one that you can get it that
0: తెలుసుకోవలసినటువంటిది.
1: You have to know.
0: ఏ విధంగా?
1: How?
0: తనకున్నటువంటి దుర్గుణములు దూరం చేస్తే దాని పాటికి అదే బయటపడుతుంది.
1: If you give up your bad qualities, it comes on its own.
0: ఇవన్నీ కూడా దానికి కప్పబడినటువంటివి.
1: They all cover it up.
0: ఈ కప్పబడినటువంటివి తీసివేస్తే నీ స్వస్వరూపం నీకు సందర్శించేస్తుంది.
1: If you remove all these covering bad qualities, you know your
0: nature. కనుక నీ మానవుని అనేక శక్తులు ఉంటున్నాయి.
1: Man has so many abilities.
0: ఈనాటి సైంటిస్ట్ అంతా ఏ ఇది కనిపెడుతున్నారో ఆ సర్వశక్తులు కూడా మానవుని యందే ఉంటున్నాయి.
1: వాట్ ఆల్ ది పవర్ దట్ ఇస్ ఎక్స్‌పెరిమెంటెడ్ అండ్ డిస్కవర్డ్ బై ది సైంటిస్ట్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: కేవలం బాహ్యమైనటువంటి పరిశోధనలు సల్పుతూ వస్తున్నారే కానీ అంతర్ పరిశోధనలు సల్పటం లేదు.
1: దే ఓన్లీ ఇన్వెస్టిగేట్ ఇన్ ది ఔటర్ వరల్డ్ బట్ దే డు నాట్ ఎక్స్‌పెరిమెంట్ విత్ హిమ్.
0: ప్రతి దానికి కూడా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, కెమెరా తీసి ఫోటో తీస్తే ఆ మనిషి ఈ పిక్చర్ లో వచ్చేస్తుంది.
1: హియర్ ఇస్ ఎ మ్యాన్. If you just click your camera, you will have his photograph.
0: Aithe elanti picture vastundi?
1: What sort of picture?
0: Nee deham paina ye ye bhagamulu unnayo, ye ye vastamulu vesukunnavo, ye ye rangulu untunnayo, avanni vastuntai.
1: You will get there in the picture, you are dressed in the color and your form.
0: Aithe bahyamaini vastunnayi kani antarmainatundi raavatam ledhu.
1: You get only the external but not the internal.
0: Adhe x-ray photo teesesthe lopala unnatundi bones, ee nerves, ee muscles anni kuda nu vachesestayi.
1: But in an x-ray photo you'll find your bones and nerves and the muscles there.
0: Kalaki ee naati vidyalanni kuda nu kevalamu ee bahyamaina photographer vantidi.
1: The modern education is something like an external photograph.
0: ఈ ఆధ్యాత్మిక సంస్కృతి అనేటువంటిది ఎక్స్రే ఫోటో ఉంటుంది, లోపల ఉన్నటువంటిది అంతా కూడా నువ్వు కనిపించేటువంటి.
1: Where a spiritual culture is like an x-ray photo that speaks of within.
0: కనుకనే దీనికి ఒక ఆధ్యాత్మికమైనటువంటిది అత్యవసరం.
1: Spirituality is essential.
0: ఈనాడు నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము మూడు లేనటువంటి చదువులుగా రూపొందుతున్నాయి.
1: Today we have the education bereft of morality, righteousness and spirituality.
0: Anati Vishwamitrudu goppa tapasu chesadu.
1: Vishwamitra undertook penance in those days.
0: Aa tapasu cheyatam cheta
1: because of penance
0: aditya hrudayamu anetundi danni kani pettadu.
1: He discovered

0: అప్పుడు వాళ్ళు ఆదిత్య హృదయం.
1: ఈ ఆదిత్య హృదయం నుంచి కూడాను అన్ని అస్త్రములు కూడాను ప్రారంభమైనాయి.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ హీ కుడ్ హావ్ ఆల్ ద వెపన్స్.
1: అయితే ఇంత గొప్ప అస్త్రములు ఉండి కూడాను శ్రీరామచంద్రుడు ఎందుకు శరణు చొచ్చాడు?
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద మైటీ పవర్, వై డిడ్ విశ్వామిత్ర
1: చంపడానికి శ్రీరాముని ఎందుకు ఆశ్రయించాడు?
0: వై షుడ్ హీ గో టు రామ టు కిల్ ఆల్ ద డెమన్స్?
1: అనగా అక్కడ కొన్ని పద్ధతులు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్ లేడ్.
1: విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న టైంలో ఇతను ఒక జపం చేయాలా, ఒక విధమైన యాగం చేయాలి అని సంకల్పించుకున్నాడు.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పెనెన్స్ హి ఆల్సో వాంటెడ్ టు కండక్ట్ యాగ.
1: యాగం చేసే సమయంలో తాను యాగం చేసేటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ఒక హింసలకు పాల్గొనకూడదు.
0: ద వన్ హూ పర్ఫార్మ్స్ యాగ షుడ్ నాట్ రిసార్ట్ టు వయలెన్స్.
1: యాగ దీక్షను పూనాడు.
0: Yes, he is determined to conduct yaga.
1: ఆ దీక్షను, ఆ ప్రామిస్ నిలబెట్టుకునే నిమిత్తము ఆ యజ్ఞంలో ఉండిన సమయంలో తాను ఏ విధమైనటువంటి క్రోధములు కాని ద్వేషములు కాని అందులో ఆవిర్భవించరాదు.
0: As he has undertaken a promise that he will conduct the yaga, he should not entertain any feelings of
1: కనుకని తాను బ్రహ్మగా నిలిచి యాగం చేస్తున్నాడు కనుక తనకు సహాయంగా రాములు ఉండాలని కోరాడు.
0: As he stood there as the chief priest to conduct the yaga, he wanted the help of Rama.
1: Ramul anaga evaru?
0: Who is Rama?
1: Dasaratha Maharaja kumaru kadu.
0: Not the son of Dasaratha.
1: Rameti iti Ramaha. Atma Ramudu.
0: He is the one of the spirit, Atma.
1: అది ఈ ఆత్మతత్వం సర్వత్రా ఉంటుండాలి.
0: ద ప్రిన్సిపల్ ఇస్ ఆత్మ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఆత్మ సర్వలు ఎందుకు కూడా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ చైతన్యమే యొక్క భగవత్ స్వరూపము.
0: దిస్ అవేర్నెస్ ఇస్ డివినిటీ.
1: నో కాన్షియస్నెస్.
0: దిస్ కాన్షియస్నెస్ ఇస్ డివినిటీ.
1: కాన్షియస్నెస్
0: కాన్షియన్స్ ఇస్ డివినిటీ.
1: కనుక అదే అందరి ఎందు సమత్వంగా ఉంటుండాలి.
0: ఇట్స్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుక మన కాన్షియన్స్ కు ఏమాత్రము విరుద్ధంగా పోకూడదు.
0: వీ షుడ్ నెవర్ యాక్ట్ అగెన్స్ట్ అవర్ కాన్షియన్స్.
1: అది ఏ దైవాజ్ఞ.
0: దట్ ఇస్ ద కమాండ్ ఆఫ్ గాడ్.
1: దానిని మనము ఆచరణలో పెట్టడానికే ఇన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.
0: ఇన్ ఆర్డర్ టు పుట్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్ వి అండర్టేక్ వేరియస్ సాధన.
1: ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్.
1: హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు, అదే ఆవిర్భవిస్తుంది.
0: ఇఫ్ యు లవ్ హోల్ హార్టెడ్లీ యు విల్ హావ్ ది ప్రాక్టీస్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: చిన్న బిడ్డను కింద పెట్టింది అమ్మ, పై మిద్దెలో పనిచేస్తుండాలి.
0: మదర్ ఇస్ వర్కింగ్ ఆన్ ద టెరెస్ విత్ ద చైల్డ్ ఆన్ ద డౌన్ స్టేర్.
1: బిడ్డ నిద్రపోతుండాలి.
0: చైల్డ్ ఇస్ స్లీపింగ్.
1: కానీ తక్షణమే లేచి ఏడ్చింది బిడ్డ.
0: ద చైల్డ్ గాట్ అప్ అండ్ క్రైడ్.
1: లేచేటప్పటికి ఆ అరిచేటప్పటికి తల్లి, పైన ఉన్నటువంటి తల్లి పని పూర్తి వదిలిపెట్టి కిందికి వచ్చి దిగేస్తుంది.
0: మదర్ డ్రాప్డ్ ఆల్ ద వర్క్ షీ వాస్ డూయింగ్ ఎట్ ద టైమ్ అండ్ గాట్ డౌన్.
1: తగి వచ్చి ఆ బిడ్డను ఎత్తుకుని ఆ ఏడుపును చల్లార్చుతుంది.
0: అండ్ దెన్ షీ మదర్ లిఫ్టెడ్ ద బేబీ అండ్ క్రెస్ ద బేబీ.
1: ఈ ప్రాకృతమైనటువంటి ఈ ప్రకృతి యందు మానవుడు అనేక రకమైనటువంటి చిక్కులకు, కష్టములకు గురి అయిపోతున్నాడు.
0: మ్యాన్ ఇస్ పుట్ సో మెనీ ట్రబుల్స్ అండ్ టర్మాయిల్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: కెవ్వును ఏడుస్తాడు భగవంతుని కోసమని.
0: హీ క్రైస్ ఫర్ గాడ్.
1: అప్పుడు ఎక్కడ ఉండినప్పటికీ భగవంతుడు టక్కన దిగి వచ్చేసేస్తాడు.
0: వేర్ ఎవర్ హీ ఈజ్ గాడ్ విల్ డిసెండ్ ఇమ్మీడియట్లీ.
1: ఎట్లా ఏడ్చటం? హృదయపూర్వకంగా ప్రార్థన చేయటమే ఏడ్చటం.
0: ఇఫ్ యు ప్రే హోల్ హార్టెడ్లీ,
1: హృదయపూర్వకంగా ప్రేమించటమే ఏడ్చటం.
0: ఇఫ్ యు లవ్ హోల్ హార్టెడ్లీ ఇస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ ద గాడ్.
1: అంతేకాని పైన నుంచి తల్లి దిగి రావాలంటే నా బిడ్డ ఏ తాళానికి తగినట్టుగా ఏడుస్తా ఉంది, ఏ స్థితిలో ఏడుస్తా ఉంది అని ఆ తల్లి ఏమాత్రం విచారణ చేయదు.
0: ఇన్ ఆర్డర్ టు కమ్ డౌన్ ద మదర్ ఇస్ నాట్ బాదర్డ్ ఆఫ్ ది ట్యూన్ అండ్ ద రిథమ్ ఆఫ్ ది క్రై ఆఫ్ ద బేబీ.
1: ఏడిస్తే చాలు పరిగెత్తుస్తుంది.
0: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ది బేబీ క్రైస్, మదర్ వుడ్ రెస్పాండ్.
1: మానవులందరూ కూడాను.
0: హ్యూమన్ సొసైటీ ఇస్ క్రైయింగ్ టుడే.
1: పుట్టినప్పుడు ఏడ్చినారు.
0: యు క్రై ఎట్ ద టైమ్ ఆఫ్
1: చచ్చినప్పుడు ఏడ్చినారు.
0: యు క్రై ఎట్ ద టైమ్ ఆఫ్
1: మధ్యమన్న ఎందుకు ఏడ్చినారు?
0: ఇన్ బిట్వీన్ యు క్రై ఫర్ సెవెరల్
1: రీజన్స్. ధర్మజ్ఞాని కలుగుతుండ ఉద్ధరింప ఏడ్చినారా?
0: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ధర్మ డిడ్ యు ఎవర్ క్రై?
1: దేనికోసం ఏడ్చినావా?
0: వాట్ ఫర్ యు క్రై?
1: ఏడ్ కోసం ఏడ్చినావా?
0: యు క్రై ఫర్ క్రయింగ్ సేక్.
1: ఏడుస్తున్నారు కానీ దైవం కోసం ఏడ్చటం లేదు.
0: వీ డోంట్ క్రై ఫర్ గాడ్.
1: అది ఏ రామకృష్ణ పరమహంస కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై రామకృష్ణ పరమహంస.
1: స్వామి, నీకైనట్టుగా మాకుడును సాక్షాత్కారం త్వరలో జరుగుతుందా అన్నారు.
0: సమ్ ఆస్క్డ్ హిమ్, స్వామి, వుడ్ వి, ఇస్ ఇట్ పాసిబుల్ టు సీ గాడ్ యాస్ యు సీ హిమ్?
1: తప్పక జరుగుతుంది.
0: ఇస్ ఇట్ సర్టెన్?
1: నేను నీవు ఎంత మాట్లాడుతున్నామో దైవంతో నీవు నువ్వు మాట్లాడవచ్చు.
0: ఇస్ ఇట్ జస్ట్ యు అండ్ ఐ టాక్ హియర్, యు కెన్ ఆల్సో కన్వర్స్ విత్ గాడ్.
1: అయితే ఎట్లా?
0: హౌ?
1: ఎట్లంటున్నావా? నీవు భార్య కోసం ఏడుస్తున్నావు, పిల్లల కోసం ఏడుస్తున్నావు, ఉద్యోగం కోసం ఏడుస్తున్నావు, పదవుల కోసం ఏడుస్తున్నావు, చదువుల కోసం ఏడుస్తున్నావు, దైవం కోసం ఏడుస్తున్నావా?
0: You pine and you worry yourself for the family and the children, the position and job. Did you ever
1: pine?
0: You cry for God in the same way.
1: తప్పక దైవం ప్రత్యక్షమవుతాడు.
0: Certainly God will manifest.
1: దైవం ఎక్కడో లేడు.
0: God is not elsewhere.
1: తన యందే ఉంటుండాలి.
0: He is within you.
1: తన దాన్ని తను తెలుసుకోలేకపోతున్నాడు.
0: You are not able to know that.
1: అనేక మంది ముక్కుపైన అద్దాలు పెట్టుకుంటారు.
0: Many will have glasses above the nose.
1: కానీ మొహం కడుక్కున్నప్పుడు తీసి పెడతారు, తిరిగి వేసుకుంటారు.
0: They wash their as they wash their face, they keep it aside the glasses. The glasses which are present on the very nose, where do you search for them?
1: ఈనాడు అట్టనే ఉంటుండాలి.
0: ద ప్రెసెంట్ సిచ్యువేషన్,
1: తన ముక్కు పైన అద్దాలు పెట్టుకుని మన అద్దాలు ఎక్కడ అద్దాలు ఎక్కడ అని వెతుకుతున్నాడు.
0: గ్లాసెస్ ఆర్ ప్రెసెంట్ అబౌట్ ద నోస్ బట్ హి ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద గ్లాసెస్.
1: దైవం ఎక్కడని వెతికేటువంటి వాడు తనను తాను ఎక్కడని వెతికినటువంటి మూర్ఖుడిగా ఉంటున్నాడు.
0: ద వన్ హూ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఈ సర్చింగ్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: ఎక్కడ వెతుకుతాడు తనం తాను?
0: వేర్ డస్ హి ఇంక్వైర్?
1: తానే దైవం.
0: He is God.
1: Sarvatra Daivame.
0: God is everywhere.
1: Daivam leni padarthame ledu.
0: There is no material.
1: Daivam leni vyaktiye ledu.
0: There is no person.
1: Daivam leni shabdame ledu.
0: There is no sound without God.
1: Daivam leni padarthame ledu.
0: There is no matter without God.
1: Kanukane prati vishayamunandunu, prati vastuvunandunu, prati vyaktiyandunu daivatvam imidi untunda.
0: In every matter, in every object, in every individual there is divinity.
1: Ekka telusukogalam.
0: How do you know that?
1: Ippudu ee chuttu gaali untundali.
0: There is air around you.
1: Nee kanti kanipistunda?
0: Do you see it?
1: Ledu.
0: No.
1: కానీ చెవులకు వినిపిస్తుంది.
0: హౌ ఆర్ యూ లిసన్ ది
1: సౌండ్? కంటికి కనిపించినంత మాత్రం దేవుడు లేడని అర్థం.
0: యాజ్ యూ డోంట్ సీ విత్ యువర్ ఐ కెన్ యూ డినై గాడ్?
1: ఆ గాలియే లేకపోతే నీ వెట్ట నిలచగలగావు?
0: వితౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
1: గాలి ఉంది,
0: దేర్ ఇస్,
1: కానీ కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: దాన్ని పట్టుకోవడానికి చేత కాదు.
0: యూ కెనాట్ క్యాచ్ ఇట్.
1: చేతగానంత మాత్రం గాలి లేదని చెప్పడానికి వీలు కాదు.
0: యాజ్ యూ కాన్ డూ ఇట్ యూ కెనాట్ డినై ది ప్రెసెన్స్ ఆఫ్ ఎయిర్.
1: కంటికి కనిపించకుండానంత మాత్రం లేడని చెప్పడానికి వీలు కాదు.
0: యాజ్ యూ కెనాట్ సీ విత్ ది నేకెడ్ ఐ యూ కెనాట్ డినై.
1: నేనున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు.
0: I exist so God is also present.
1: ఎందుకంటే దేవతత్వంతోనే నేను ఉండగలిగాను.
0: Because I live with the divinity only.
1: ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాసం అధికంగా ఉండాలి.
0: That sort of self confidence should be present.
1: విశ్వాసమే లేకుండా దైవం కావాలంటే ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: Without this faith, how do you acquire? How do you know God?
1: తనపైనైనా తనకు విశ్వాసం ఉండాలి.
0: At least
1: అదే చెప్పాడు. Faith, faith, faith in yourself and faith, faith, faith in God. This is the secret of greatness.
0: So you should have faith, faith in yourself. Then you have faith in God.
1: ఈ రెండు ఉండినప్పుడే నీ యొక్క అంతరాత్మ తప్పుతుంది.
0: When you have these both, you will know the inner sense.
1: నీ పైన నీకు faith లేదు.
0: You have no faith in yourself.
1: దైవం పైన faith లేదు.
0: You have no faith in God.
1: దైవాన్ని ఏ రీతిగా నీవు పొందగలవు?
0: Then how do you acquire divinity?
1: ఇది అసాధ్యం.
0: It's impossible.
1: ఇంకా 1000 జన్మలు ఎత్తినా కూడా ఇది వీలు కాదు.
0: You may take 1000 births, it's impossible.
1: ఎందుకంటే తనలోనే ఉండినటువంటి దాన్ని తను తెలుసుకోలేకపోతుంది.
0: Because you are not able to know that is
1: within you. ఎక్కడో పోనక్కర్లేదు.
0: You don't need to go any far.
1: ఎక్కడో వెతకనక్కర్లేదు.
0: You don't need to search for him.
1: కనుకని ఈనాడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలన్నీ కూడాను కేవలం విచిత్రమైన పరిశోధనలు జరుపుతున్నాం.
0: All our inquiries are funny.
1: సైన్స్ లో కాని, సైన్స్ లో కానీ,
0: ఏదర్ ఇన్ సైన్స్,
1: ఇంకా ఆధ్యాత్మికంలో
0: కానీ,
1: నైతికంలో కానీ, భౌతికంలో కానీ, లౌకికంలో కానీ, అన్నింటి ఎందుకు మనం వెతుకుతున్నటువంటిదంతా కూడా కృత్రిమమైనటువంటి దాన్ని వెతుకుతున్నాం.
0: ఆల్ అవర్ సర్చ్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: కానీ ప్రేమతో వెతకాలి.
0: బట్ వీ షుడ్ సర్చ్ విత్ లవ్.
1: దాన్ని తెలుసుకోవడానికి అదొక్కటే సరి అయినటువంటి ఒక అస్త్రం.
0: లవ్ ఈస్ ద ప్రాపర్ పాత్ ఇన్స్ట్రుమెంట్ టు నో దాట్.
1: ఆ ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఇంకెన్ని చేసి ప్రయోజనం లేదు.
0: వితౌట్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ లవ్ అదర్ థింగ్స్ ఆర్ యూస్లెస్.
1: మనకు కంటికి కనిపించినటువంటి ఎన్నో ఇన్సెట్స్ అంతా ఉంటున్నాయి.
0: దర్ సో మెనీ ఇన్సెట్స్ దట్ యు డోంట్ సీ విత్ యువర్ ఐ.
1: కానీ భూతద్దం తీసుకుని దాన్ని చూడాలి.
0: బట్ టేక్ ది లెన్స్ యూ కెన్ సీ.
1: ఆ అద్దమునకే అవి కనిపిస్తాయి.
0: యు కెన్ సీ విత్ ది లెన్స్.
1: మిగతా దానికి కనిపించవు.
0: నాట్ అదర్వైజ్.
1: కనుకనే ఈనాటి మన విద్యలన్నీ కూడాను కేవలం భౌతికమైన జీవితోపాధి కోసం నిమిత్తము మనం విద్యను అభ్యసిస్తున్నాం.
0: సో ఆల్ అవర్ ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ అవర్ లివింగ్, దట్స్ ఆల్.
1: ఈ పరిశోధనలన్నీ కూడాను స్వార్థం కోసం చేస్తున్నాం.
0: ఆల్ అవర్ రీసెర్చ్ ఇస్ ఫర్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం కాకుండా విశాలమైన భావంతో లోకస్సమస్తా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని పెద్ద విశాల భావంతో చేయి, తప్పక నీకు లభ్యమవుతుంది.
0: ఇఫ్ యు డు ఇట్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్, ఇఫ్ ద బ్రాడ్ ఫీలింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద హ్యూమన్ రేస్, యు విల్ సక్సీడ్.
1: ఈ వైజ్ఞాన శాస్త్రంలో కొత్త కొత్త పరిశోధనంతా చేస్తూ వస్తున్నారు.
0: Many countries have undertaken research in science.
1: కాని ఈ నాటివి కాదివి.
0: They are not of this day.
1: ఏనాడు ఏ వేల కాలంలో నుంచినా కూడా జరుగుతూ వస్తుంది భారతదేశంలో.
0: In Bharat it has been going on since thousands of years.
1: హిరణ్యకశిపుడు ఏ నాటి వాడు?
0: హిరణ్యకశిపుడు what time
1: he అతను గొప్ప సైంటిస్ట్.
0: He's a great scientist.
1: అతను అనేక రకములైనటువంటి పంచభూతములను కూడా శోధించాడు.
0: He inquired, investigated five elements of nature.
1: పంచభూతములను కూడా హస్తగతం గావించుకున్నాడు.
0: He could have full control on them.
1: భూమిని క్రమక్రమేణా తిప్పడానికి ప్రయత్నం చేశాడు.
0: He could also move earth planet.
1: కానీ చంద్రమండలం కూడా వెళ్ళాడు.
0: He also reached moon.
1: క్రమక్రమేణా నక్షత్ర మండలాన్ని పోవడానికి కూడా ప్రయత్నించాడు.
0: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు రీచ్
1: స్టార్. ధ్రువ నక్షత్రాన్ని క్రమక్రమేణా కొంచెం మార్పు చేయాలని చేశాడు.
0: హీ మేడ్ అన్ అటెంప్ట్ టు చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద స్టార్.
1: ఈ లోపల ప్రళయం ప్రారంభమైంది.
0: ఇన్ ది మీన్ టైమ్ దేర్ ఇస్ ప్రళయ.
1: కనుక అతనికంటే మించినటువంటి సైంటిస్ట్ ఈనాడు?
0: డు యూ ఫైండ్ సైంటిస్ట్ గ్రేటర్ దాన్ హిరణ్యకశిపు?
1: దాంట్లో 1000 ఒక భాగం కూడా లేదు ఈనాడు సైంటిస్ట్ లో.
0: ద సైంటిస్ట్ టుడే ఇస్ నాట్ 1000.
1: భారతదేశం యొక్క దివ్య శక్తి ఎత్తిది అనేటువంటిది విద్యార్థులు గుర్తించాలి.
0: ద గ్రేట్ పవర్, మైటీ పవర్ ఇన్ భారత్ యస్ మస్ట్ బి నోన్ టు
1: విద్యార్థి అయినటువంటి తన బాలుడే కూడా తండ్రికి బోధిస్తూ వచ్చాడు.
0: దో ఈస్ సో యంగ్ హి స్టార్టెడ్ టీచింగ్ టు హిస్ ఫాదర్.
1: నాన్న ఎన్నో సాధిస్తూ వచ్చావు.
0: ఫాదర్ యు అకంప్లిష్డ్ మెనీ.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడవు.
0: యు కుడ్ కాంకర్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: ఇంద్రియాలోకము చిత్తము గెలువ నేరవు.
0: You could not conquer your senses and your mind.
1: ఏమి ప్రయోజనం?
0: What is the use?
1: నీ యొక్క ఇంద్రియములను నీ వశం చేసుకోకుండా పోయినప్పుడు నీవు ఎన్ని చేసే ప్రయోజనం ఏమిటి?
0: Without sense control, what is the fun of controlling other things?
1: నేను అన్ని విద్యలు చదివానన్నాడు.
0: You say, I have learnt all.
1: నా గురువులు కూడా నాకు అన్ని విద్యలు బోధించారు.
0: My teachers also taught everything.
1: ఏం బోధించారు చెప్పమన్నాడు హిరణ్యకశిపుడు.
0: హిరణ్యకశిపు, ask, tell what your teachers taught you.
1: చదివించిరి నను గురువులు.
0: My teachers made me learn.
1: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములుని.
0: I studied all that relating to primary objectives of life.
1: Chadivulalo marmamella chadiviti tandri.
0: I have known all the secrets of knowledge and information, father.
1: Emita analogy?
0: What is that?
1: Aa marmam emiti?
0: What is the secret?
1: Om namo narayanaya.
0: The secret is om namo narayanaya.
1: Om.
0: Om.
1: Adi ప్రణవనాదము.
0: దట్ ఈస్ ప్రణవ.
1: అదే ప్రారంభంలో పూర్వమైనటువంటిది.
0: ఇట్ ద వన్ ప్రెసెంట్ ఇన్ ద బిగినింగ్.
1: అది ఆది శబ్దము.
0: ఇట్ ద ఫస్ట్ వర్డ్.
1: ఈ ఆది శబ్దం నుండి ఆ కా చాట తాప యశ ఈ ఎనిమిది అక్షరాలు పుట్టాయి.
0: The eight letters are born out of that primal sound.
1: ఆ కా చాట తాప యశ.
0: The eight letters are originated of the primal sound.
1: ఈ అక్షరముల నుంచినే సర్వ వేదములు ప్రారంభమైనాయి.
0: All Vedas are the products out of these eight letters.
1: దీనిని సర్వ వేద ఉపనిషత్తులంతా కూడాను అభివృద్ధి గావించిన సారస్వతుడు.
0: సో ఇట్స్ ఆల్ ది వేదిక్ అండ్ ఉపనిషదిక్ లిటరేచర్.
1: ఇది అకాచేత తప యశ అని.
0: దీస్ ఆర్ ది ఎయిట్ లెటర్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ దోస్ టెక్స్ట్.
1: ఈ ఎనిమిది అక్షరములతోనే అనంతో వై వేద అన్నారు.
0: ది ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఇస్ కంపోజ్డ్ విత్ దీస్ లెటర్స్.
1: మీకు తెలిసిన పిల్లలకు
0: స్టూడెంట్స్ నౌ
1: ఇంగ్లీష్ లెటర్స్ లోపల 26 అక్షరాలు ఉంటాయి.
0: In an English language, there are 26 letters.
1: ఈ 26 లెటర్స్ లో ఇంత పెద్ద గ్రంథం రాయొచ్చు.
0: With these 26 letters, you can compose big volume.
1: అన్ని 26 లెటర్స్.
0: All, everything contains these 26 letters.
1: నాలుగు వైర్లు ఉంటుంటాయి వైలిన్ లోపల.
0: Violin has four wires.
1: నాలుగు వైర్లు వైలిన్ లోపలే నన్ను రాగాలు అంతా కూడా పాడొచ్చు.
0: With these four wires of a violin, you can play many tunes.
1: అదే రకంగానే ఈ ఆకా చాటా తాప యశ అనేటువంటి ఎనిమిది అక్షరాల లోపలే వేదమంతా ప్రారంభమైంది.
0: విత్ దీస్ ఎయిట్ లెటర్స్ ఆల్ వేదాస్ ఆర్ కంపోజ్డ్.
1: ఈ శబ్దం నుంచి వచ్చినటువంటి కనుకనే దీనికి శృతి అని పేరు పెట్టారు.
0: అండ్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ప్రైమల్ సౌండ్, ఇట్ ఇస్ కాల్డ్ శృతి. దట్ విచ్ ఇస్ హెర్డ్,
1: అనగా వినికిడి చేత లభ్యమైనటువంటిది.
0: దట్ విచ్ ఇస్ అక్వైర్డ్ బై హియరింగ్, ఆడిషన్.
1: ఇప్పుడు ఈ వినికిడి చేతనే మూడు మాత్రమే మొట్టమొదట ప్రారంభమైన వేదములు.
0: ఇన్ వేద త్రీ థింగ్స్ స్టార్టెడ్ ద బిగినింగ్.
1: త్రై అని.
0: దట్ ఈస్ త్రై,
1: అనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: ఋగ్వేదం అనేటువంటిది మంత్ర స్వరూపము.
0: ఋగ్వేద ఇస్ వన్ ఆఫ్ మంత్ర.
1: మంత్రం అనగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై మంత్ర?
1: ఓం నమో నారాయణాయ, ఓం నమ శివ, ఇది కాదు మంత్రం.
0: ఇట్స్ నాట్ నమో నారాయణాయ.
1: మనన త్రాణ సమ్మిళితం ఇతి మంత్ర అన్నారు. అనగా విన్నటువంటిది మననం చేసుకోవటము, మననం చేసినటువంటిది ప్రాక్టికల్ లో పెట్టడం, ఇదే మంత్రం.
0: మంత్ర మీన్స్ దట్ విచ్ ఇస్ హర్డ్ మస్ట్ బి రీకాపిచ్యులేటెడ్ అండ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఈ మూడింటిని చేసేటువంటి వాడు మనిషి.
0: ఇట్స్ ఓన్లీ ది ట్రూ హ్యూమన్ హూ డస్ ది త్రీ.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: థాట్, వర్డ్స్ అండ్ యాక్షన్, మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: దేర్ షుడ్ బి హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇది ఏ మంత్రము?
0: దిస్ ఇస్ మంత్ర.
1: కనుక ఇట్టి మంత్రతత్వాన్ని ఎంతోనో బోధిస్తూ వచ్చారు.
0: Such mantra is taught previously, long back.
1: ఈ మంత్రం యొక్క శక్తి,
0: the power of mantra,
1: ఎంతనో ఉంటుండాలి.
0: It's mighty.
1: ఈ ప్రణవనాదం లోపల చాలా గొప్ప శక్తి ఉంటుండాలి.
0: The sound of pranava has got that mighty infinite power.
1: ఈ ప్రణవం ఎట్లా వస్తుంది?
0: How do you get it?
1: ఇది అకార ఉకార మకారంతో కూడినటువంటిది.
0: It has got these the అకార ఉకార మకార.
1: కానీ మనం ఈనాడు కేవలం ఒకే రీతిగా చెప్తూ ఉంటున్నాం.
0: But we say it in the same way.
1: God అని ఒక పేరు పదవించింది.
0: హియర్ ఇస్ ఎ వర్డ్ గాడ్.
1: గాడ్ అంటే ఏమిటి? దీని స్పెల్లింగ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ గాడ్?
1: జిఓడి. మూడు అక్షరాలు చేరినప్పుడు గాడ్ అయిపోయింది.
0: దేర్ త్రీ లెటర్స్, జిఓడి, గాడ్.
1: అదే విధంగా ఓం అనేటువంటి పదమునకు స్పెల్లింగ్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది స్పెల్లింగ్ ఆఫ్ ఓం?
1: ఆ ఊం. ఇది ఓం అయిపోయింది.
0: త్రీ హియర్, ఆ ఊ.
1: ప్రతి శబ్దమునకు కూడాను కొన్ని పదములు చేరినప్పుడే ఇది ఒక అక్షరము చేరినప్పుడే ఇది ఒక శబ్ద రూపంగా బయలుదేరుతుంది.
0: ఇట్స్ ఓన్లీ ది కాంబినేషన్ ఆఫ్ ది లెటర్స్ దట్ విల్ కమ్ అవుట్ బై వే ఆఫ్ సౌండ్.
1: కనుక ఆ ఉ
0: సో ఆ ఉం
1: దానిని భూర్ భువ స్వః గాయత్రి మంత్రంలో భూర్ భువ స్వః.
0: This is said in Gayatri Mantra, Bhur Bhuva Suvaha.
1: Bhuloka Bhuvarloka Suvarlokamu annaru.
0: This is Bhuloka Bhuvarloka Suvarloka.
1: Ekkada untundadi Bhulokamu.
0: Where are these?
1: Ee Bhulokam anaga prakruti ani antunnaru kaadu kaadu.
0: We say Bhuloka is nature, no.
1: Idi materialization, body.
0: This Bhuloka is the body, materialization.
1: Materialization. Ade Bhulok Bhur, ade Dehamu.
0: So the first one, Bhu, that's body.
1: Inga Bhuvaha.
0: సెకండ్ భూ
1: అదే వైబ్రేషన్
0: భూవ వైబ్రేషన్
1: ఆ వైబ్రేషన్ లైఫ్ ప్రాణము
0: దట్ వైబ్రేషన్ ఇస్ లైఫ్ ప్రాణ సువహ
1: అది రేడియేషన్
0: దట్ ఈస్ రేడియేషన్
1: ప్రజ్ఞానం
0: దట్ ఈస్ ప్రజ్ఞాన స్పిరిచువల్
1: ప్రజ్ఞానం ప్రాణం దేహం మూడింటి యొక్క ఏకత్వమే భూర్ భువ సువహ.
0: సో ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ప్రజ్ఞాన ది స్పిరిచువల్ ప్రాణ ద లైఫ్ అండ్ దేహ ద బాడీ.
1: కనుక ఈ భూర్భువస్వం అంటే భూలోకం భూర్లోకం సువర్లోకం ఎక్కడెక్కడో లోకాలు ఇవి ఎక్కడో లేవు అంతా మన దేహమే.
0: ఇట్ డస్ నాట్ మీన్ దేర్ ఆర్ త్రీ సెపరేట్ వర్డ్స్ భూలోక భూవర్లోక సువర్లోక.
1: యూ థింక్ యు ఆర్ దట్ ఈస్ బాడీ.
0: ద వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ అదే లైఫ్.
0: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ఇస్ ద లైఫ్.
1: ది వన్ యూ రియలీ ఆర్ అదే మన జ్ఞానం.
0: The one you really are is prajnana, spiritual.
1: Prajnanam Brahma annaru.
0: This prajnana, spiritual, is Brahman.
1: Daivam anetundi ekkadalo ledu.
0: So God is not separate from you.
1: Viluvaleni inipe pettayandu.
0: In this iron safe which has no value.
1: Iron safe ki emi viluvaledu.
0: Iron safe has
1: Kani
0: no value.
1: Dani lopala pettetundi nagalakanta chala vilivu untundi.
0: But the jewels of the iron safe are highly valuable.
1: Kabatti mana deham anetundi viluvaleni inipe pette.
0: So body is an iron safe that has no value.
1: ఇందులో ఉండాలి సద్గుణములు సదాచారములు సచ్చింతనలు సత్ప్రవర్తన సచ్చిత్త ఇవన్నీ విలువైనటువంటివన్నీ ఉన్నాయి లోపల.
0: That present valuable jewels inside, the good feeling, good emotions, good thought, good conduct within.
1: కనుకనే ఈ లోపల ఉన్నటువంటి దానిని మనము దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి.
0: సో వీ షుడ్ మేక్ యూస్ ఆఫ్ దీస్ వాల్యూబుల్స్.
1: ఈ లోపల ఉన్నటువంటి దాన్ని కాపాడుకుంటూ రావాలి.
0: వీ షుడ్ సేఫ్ గాడ్ ప్రెసెంట్ దోస్
1: వైబ్రేషన్.
0: That is vibration.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే దేహం ఏమాత్రము కదలలేదు.
0: Without this vibration, the body cannot move.
1: ఇది కేవలం జడమైనటువంటిది.
0: Body is inert.
1: అదే విధంగానే
0: likewise,
1: మనలో లేనివి మాత్రం బయటికి రావు.
0: That which is not within you will not come
1: out. ఆ విద్యలు
0: that is there latent,
1: బయటపడుతూ వస్తుంది.
0: But it should become patent later.
1: లేనివి బయట రావడానికి వీలు కాదు.
0: That which is not within cannot come out.
1: లేనివి రావడానికి వీలు కాదు. ఉన్నది పోవడానికి వీలు కాదు.
0: That which exists cannot vanish. That which is not there cannot go.
1: ఉన్నవి.
0: All are present there within.
1: Everything is reflection of the inner being.
0: Everything is the reflection of the inner being.
1: అన్ని మన రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
0: Everything comes out as reaction reflection.
1: కనుక దైవ విషయం లోపల ఒక్క నిర్మలమైన ప్రేమను పెంచుకుంటే చాలు.
0: In respect of God, if you develop pure love, that
1: ఈ వైజ్ఞానంలో కూడా ఎన్నో పరిశోధనలు చేయవచ్చు.
0: In the field of science you can do research.
1: ఈ పరిశోధన ప్రేమ చేతనే చేయాలి.
0: You should do research with love.
1: ప్రేమ చేత కాకుండా రీసెర్చ్ చేయడానికి వీలే కాదు.
0: It's not possible to research and investigate without love.
1: ఈ రీసెర్చ్ అనేటువంటిది ఏంటి?
0: What is this research?
1: ఏం చేస్తున్నావు?
0: What is that you do?
1: ఎవరిని చేస్తున్నావు?
0: Who is doing?
1: ఎందుకు చేస్తున్నావు?
0: Why?
1: ఎట్లా చేస్తున్నావు?
0: How?
1: ఈ క్వశ్చన్ వేసుకో.
0: Put a question like that.
1: నిన్ను నీవు చేసుకోవాలి.
0: You have to search for yourself.
1: Am I good or bad?
0: You should research for yourself. Am I good or bad?
1: ఆ విధమైనటువంటి దాన్ని తీసుకుంటే ఇంకా ఏ రీసెర్చ్ ఇవ్వదు.
0: If you do research like that, you don't need any other.
1: నీ ఆత్మనే నీకు సాక్షిగా ఉంటుంటారు.
0: Your conscience, ఆత్మ will stand as a witness.
1: నీనే ఆత్మ సాక్షి అన్నారు.
0: That is, your ఆత్మ stands as a witness.
1: నీ యొక్క భావములు పవిత్రమైనవిగా ఉండాలి.
0: యువర్ ఫీలింగ్స్ షుడ్ బి సీక్రెట్.
1: ఇది ఏ ప్రాచీన కాలం నుండి కూడా ఇన్ని పరిశోధనలకు మూల కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ సెవెరల్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్స్.
1: దైవం పైన సంపూర్ణమైన ప్రేమ ఉండటం చేతనే విశ్వామిత్రుడు ఇంత తపస్సు చేయగలిగాడు.
0: బికాస్ ఆఫ్ టోటల్ లవ్ ఆన్ గాడ్ విశ్వామిత్ర కుడ్ సక్సీడ్ ఇన్ హిస్
1: వశిష్ఠుడు.
0: వశిష్ఠ
1: ఈ వశిష్ఠుని యొక్క శబ్దం కూడా ప్రత్యేకమైనటువంటిది.
0: ద వశిష్ఠ ఇస్ ఆల్సో సెపరేట్ అండ్ ఇంపార్టెంట్.
1: వశిష్ఠ సిస్టమ్ ను అనుసరించేటువంటి వాడు వశిష్ఠుడు.
0: Vasishtha, the one who follows system is Vasishtha.
1: Anaga yemi mana krama shikshanu anusaristu raavali.
0: Meaning he follows discipline.
1: Oka vidhamainatundi system untunna prati daniki kuda.
0: For everything there is a system.
1: Ippudu oka idi tamdar untundali.
0: There is a tamla.
1: Ee tamdar ki gina oka edina oka paatra ku oka atta pettinatte kaagidam pettinatte tippi pettite aa atta kharchukuntundi.
0: This tumbler is there, it is covered by a pad. If you reverse it, it will stick on to the tumbler.
1: కారణం ఏంటి? లోపల ఉన్నటువంటి ఒక గాలి దాన్ని ఆకర్షిస్తుంది.
0: Because it is drawn by the pressure force of the air within.
1: ప్రతి దాని ఎందుకు కూడాను ఒక మ్యాగ్నెట్ ఉంటుండాలి.
0: Everything has got this magnet.
1: ఆ మ్యాగ్నెట్ అట్రాక్షన్ పవర్.
0: That magnet stands for attraction power.
1: ఆ అట్రాక్షన్ స్వరూపమే దైవము.
0: That power of attraction is God.
1: ప్రతి మానవుని ఎందు ఉంటుండాలి.
0: That's present in every human being.
1: దైవం నందు 100% ఉంటుండాలి.
0: But there in God there's 100% of attraction.
1: 100% ఇంత ఉంటుండాలి.
0: 100%.
1: కనుకనే
0: సో
1: ఆ విధమైనటువంటి జగత్తు అంతా కూడా ఆకర్షిస్తుంది.
0: Therefore God attracts the whole world.
1: అట్టి అట్రాక్షన్ ఆ మ్యాగ్నెట్ తో మనం కూడా చేరినప్పుడు మనం కూడా మ్యాగ్నెట్ అయిపోతాం.
0: When once we are in the company of the magnet, you turn into the magnet.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of the Brahman becomes Brahman.
1: ఒక మ్యాగ్నెట్ ను ఐరన్ పీస్ పెట్టేసేయి, అది కరుచుకుంటుంది.
0: The iron piece sticks to a magnet.
1: ఆ ఐరన్ పీస్ ను మ్యాగ్నెట్ తో అట్టనే ఒక రెండు దినములు పెట్టేసేయి.
0: If you keep the iron piece with the magnet for 2 days,
1: మూడవ దినము ఐరన్ పీస్ మ్యాగ్నెట్ అయిపోతుంది.
0: Third day iron piece becomes a magnet.
1: ఇది ఏ నిజమైనటువంటి పరిశోధన.
0: This is true research.
1: దైవానికి సమీపంగా ఉంటే,
0: if you are near God,
1: దైవ ప్రేమకు సన్నిహితంగా ఉంటున్నప్పుడు,
0: if you are near God's love,
1: become God.
0: You become God.
1: కనుకనే మనము దివ్యత్వాన్ని మనం పొందడానికి ఏ సాధనలో చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రిసార్ట్ టు స్పిరిచువల్ పర్సూట్స్ టు అటైన్ యూనిటీ.
1: ప్రేమకు సంబంధించినటువంటి ఒక భావములు మనలో రావాలి.
0: యూ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ లవ్.
1: అది ఏ దైవత్వంగా మారిపోతుంది.
0: దట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
1: కనుక
0: సో
1: ఈ పరిశోధనలు భారతదేశం యొక్క విశిష్టతను, మన సంస్కృతిని గురించి చెప్పమని వైస్ ఛాన్సలర్ మొట్టమొదటి కోరుకున్నాడు.
0: వైస్ ఛాన్సలర్ ఎట్ ద బిగినింగ్ రిక్వెస్టెడ్ భగవాన్ టు స్పీక్ టు అస్ ఆన్ ద రీసెర్చ్.
1: సంస్కృతి యొక్క తత్వము,
0: ద నేచర్ ఆఫ్ కల్చర్,
1: చాలా విచిత్రమైనటువంటి,
0: ఇట్స్ వెరీ మిస్టీరియస్, పెక్యూరియర్.
1: అద్దన నిన్నటి దినం వైస్ ఛాన్సలర్ కొంతమంది పిల్లలు అందరూ కలిసి మాట్లాడుతున్నాము.
0: Yesterday vice chancellor few students were present.
1: స్వామి ఇది మా యొక్క అదృష్టము అన్నారు.
0: They all said Swami is our good luck.
1: అదృష్టము
0: is our fortune, they said.
1: No, same word they said.
0: Oh, they said అదృష్ట.
1: అదృష్టం అంటే ఏమిటి?
0: What do you mean by అదృష్ట?
1: మై గుడ్ లక్ అన్నారు.
0: They said my good luck.
1: గుడ్ లక్ అంటే ఏమిటి?
0: What do you mean by good luck?
1: మంచి ప్రాప్తి అన్నారు.
0: He said good deserved. నేను
1: చెప్తూ వచ్చేసారు.
0: Go on telling.
1: కానీ అదృష్టం అది కాదు.
0: He's not అదృష్ట.
1: అదృష్టం అనే దృష్టి కనిపించినటువంటిది అదృష్టం అన్నారు.
0: అదృష్ట, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విత్ ది ఐ.
1: ఆ దృష్ట, దృష్టి కనిపించేటువంటిది కాదు అదృష్టం.
0: ఆ దృష్ట, దట్ విచ్ యు డోంట్ సీ విత్ ది ఐ.
1: అది ఏ దైవత్వం?
0: దట్ ఈస్ డివినిటీ.
1: దృష్టి కనిపించదు.
0: యు డోంట్ సీ.
1: ఆ దృష్ట, అది అదృష్ట.
0: ఆ దృష్ట విచ్ ఇస్ నాట్
1: అదృష్టం అనేటువంటిది అన్నింటినీ తెచ్చిపెట్టేస్తుంది.
0: ఇట్ ఈస్ దట్ అదృష్ట దట్ బ్రింగ్స్ ఆల్,
1: అన్ని ప్రాప్తులను కలిగింపజేస్తుంది.
0: ఇట్ కన్ఫర్స్ ఆల్
1: శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వంలో కూడా వెలిగింపజేస్తుంది.
0: ద ఫిజికల్ ద సైకిక్ అండ్ స్పిరిచువల్
1: ఆధ్యాత్మికం కూడా వెలిగింపజేస్తుంది.
0: ద వరల్డ్లీ ఎథిక్ ఎథికల్ మోరల్
1: ధార్మిక వైజ్ఞానికంగా కూడా వెలిగింపజేస్తుంది.
0: ద రైచియస్నెస్ అండ్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్.
1: అది ఏ దైవ దృష్టి?
0: దిస్ ఇస్ అదృష్ట ద స్పిరిచువల్ లుక్.
1: కనుక అదృష్టం అనగా గుడ్ లక్ అని కాదు.
0: సో అదృష్ట ఇస్ నాట్ గుడ్ లక్.
1: కంటికి కనిపించినటువంటిది అదృష్టం.
0: సో దట్ వాట్ యు డోంట్ సీ ఇస్ అదృష్ట.
1: ఆ అదృష్టం రావాలంటే ఒక్క ప్రేమ చేతనే రావాలి.
0: యూ కెన్ హ్యావ్ దట్ అదృష్ట ఓన్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: ఈ ప్రేమ. అందరి ఎందు కూడా ఉంటుంది.
0: దిస్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కానీ ఎట్టి ప్రేమను?
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్?
1: ప్రాకృతమైన ప్రేమ కాదు. అది
0: ఇస్ నాట్ వరల్డ్లీ లవ్.
1: స్వార్థరహితమైన ప్రేమ.
0: ఇట్ షుడ్ బి సెల్ఫ్ లెస్.
1: ఇప్పుడు భార్యాభర్తలు స్వార్థం ఉంటుండాలి.
0: దేర్ సెల్ఫిష్నెస్ బిట్వీన్
1: హస్బెండ్ అండ్ వైఫ్. తల్లులకు స్వార్థం ఉంటుండాలి.
0: బిట్వీన్ చిల్డ్రన్
1: అన్న తమ్ములకు స్వార్థం ఉంటుండాలి.
0: సెల్ఫిష్నెస్ అమంగ్ బ్రదర్స్.
1: బంధుమిత్రులకు స్వార్థం ఉంటుండాలి.
0: సెల్ఫిష్నెస్ అమంగ్ రిలేషన్స్.
1: ఉండవలసింది ప్రాపంచిక ప్రేమ.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: కానీ దైవ ప్రేమకు మాత్రము హార్ట్ టు హార్ట్.
0: But the divine love, there is connection between heart.
1: అది ఎప్పుడు ఉండేటువంటిది.
0: It is present all the time.
1: మార్పు కలగనటువంటిది.
0: It is changeless.
1: ఇది ప్రేమ చేతనే వచ్చేటువంటిది.
0: You get out of love only.
1: కానీ అట్టు కాకుండా జపం తిప్పుకుంటూ కూర్చుంటే జపమాల చేతిలో ఉంటుంటారు, బుద్ధి మార్కెట్ లో తిరుగుతూ ఉంటారు, ఏ ప్రయోజనం?
0: బట్ యు మే హోల్డ్ ది టాలిస్మన్ రిపీట్ గాడ్స్ నేమ్ బట్ ద మైండ్ విల్ గో అరౌండ్ ది మార్కెట్ స్ట్రీట్స్ దేర్.
1: ధ్యానం కూర్చుంటున్నాము.
0: సిట్ ఫర్ మెడిటేషన్.
1: ఏమిటి నువ్వు ధ్యానానికి ఫోటో కోసం కూర్చుంటున్నావా?
0: Do you sit for meditation for a photograph?
1: కాదు, దీని వల్ల కాదు దైవత్వం నీకు రాదు.
0: యూ కాంట్ అటైన్ డివినిటీ దట్ వే.
1: మానసిక స్థిరత్వానికి మాత్రం మార్గాలు.
0: దే ఆర్ ఓన్లీ ది పాత్ టు మెయింటైన్ ది స్టెబిలిటీ ఆఫ్ ది
1: మైండ్. దైవత్వాన్ని పొందడానికి ప్రేమ ఒక్కటే మార్గం.
0: టు అటైన్ డివినిటీ లవ్ ఇస్ ది ఓన్లీ పాత్.
1: నీవు ఒక గాలము తీసుకుని పోయి నీటిలో వేయి.
0: జస్ట్ పుట్ ఎ హుక్ దేర్ ఇన్ వాటర్.
1: దానికి తాడు కట్టు.
0: అండ్ జస్ట్
1: కానీ దీనికి చేప ఏనాడు కూడా చిక్కదు.
0: అండ్ యూ కెన్ నెవర్ క్యాచ్ ఎ ఫిష్.
1: ఎంత కాలం నువ్వు కూర్చున్నా కూడా చేప చిక్కదు.
0: యూ మే సిట్ ఫర్ లాంగ్, యూ కెన్ నెవర్ క్యాచ్ ఫిష్.
1: కానీ ఆ గాలమునకు ఒక ఎర్రను కుట్టు, లేక మాంసం పెట్టు, అప్పుడు అది.
0: బట్ ఇఫ్ యూ పుట్ ఎ బెయిట్ టు ద హుక్, యూ కెన్ క్యాచ్ ఎ ఫిష్.
1: అర్త్వర్మ్.
0: అర్త్వర్మ్.
1: అది పెట్టేస్తే దాన్ని తినడానికి వస్తుంది ఆ చేప నీ చేతి
0: పడుతుంది. And once you keep this bait earth worm you can catch a fish.
1: కనుక ఈ ప్రపంచం అనేటువంటి బావి లోపల
0: in this world which is a well
1: ప్రేమ అనేటువంటి పాశం పెట్టి
0: put that rope of love thread of love
1: ఇది జగత్తులో మనం వేసిందంటే ఆ దైవత్వం అనేటువంటి చేప మనకు చిక్కేసేస్తుంది.
0: And you will have the divinity of the fish you can catch hold of it.
1: అంతేకాని ప్రేమ లేకుండా ఇది ఏమాత్రం చిక్కడానికి వీలు
0: కాదు. Without love it is impossible to catch the fish of divinity.
1: మనం ఈ ప్రేమను దైవ ప్రేమగా మార్చుకోవాలి.
0: So we should transform this worldly love into divine love.
1: Work will be transformed into worship.
0: Whatever you may do with love, that then the work will be transformed into worship.
1: మీరు ఏ పైన చేయొచ్చు.
0: You may do anything.
1: ఆఫీస్ కు వెళ్ళు.
0: Go to office.
1: ఇంజనీరింగ్ చేసుకో.
0: Do engineering.
1: డాక్టర్ చేసుకో. సేద్యం చేసుకో. టీచ్ చేసుకో. ఏ పని చేసినా ఇవంతా భగవత్ ప్రీత్యార్థం అన్ని వదిలిపెట్టు. తప్పక అదే నీకు ప్రేమ.
0: You may work as an engineer or a doctor or a teacher. With the love, the work is transformed into worship.
1: కేవలం మాటలతో చెప్పినంత మాత్రం చాలదు.
0: It's not merely lip service.
1: హృదయంతో రావాలి.
0: You should say out of your heart, wholehearted.
1: తప్పక ఒక క్షణంలో నీకు దైవం చిక్కుతుంది.
0: In a moment you can attain divinity.
1: వెతకన అక్కరలేదు.
0: You don't need to search.
1: ఎందుకంటే ఎక్కడో ఉంటే కదా వెతకవల్ల.
0: Because he is not present separate from you.
1: తల్లిదండ్రులైనా కొంత దూరం కావచ్చును కానీ దైవం దూరం కాదు.
0: Parents may be apart from you but not God.
1: దైవం ఎప్పుడు కూడా వెంటనే జంటనే ఇంతనే కంటనే ఉంటున్నాడు.
0: God is always with you, in you, around you, above you, below you, everywhere.
1: కనుక అట్టి దైవత్వాన్ని పొందడానికి ఒక్క ప్రేమ
0: నేర్చాలి.
1: ఈ ప్రేమ అనేటువంటి గాలాన్ని మీరు సంపాదించుకోండి.
0: హ్యావ్ దట్ హుక్ ఆఫ్ లవ్.
1: అప్పుడే దైవత్వం మీకు లభ్యమవుతుంది.
0: దెన్ యూ కెన్ అటైన్ డివినిటీ.
1: కనుక మన భారతీయ సంస్కృతి ఇంత సులభమైన మార్గాలు బోధిస్తూ వచ్చింది.
0: కల్చర్ ఆఫ్ భారత్ టీచర్స్ ఈజీ పాత్.
1: మన వైస్ ఛాన్సలర్ కూడా చెప్పాడు.
0: వైస్ ఛాన్సలర్ సెడ్
1: తోరణానికి మామిడి తోరణం కట్టారు పచ్చని ఆకులు.
0: యూ ఫైండ్ ద బంటింగ్స్ దేర్ విత్ గ్రీన్ లీవ్స్.
1: కానీ ఇప్పుడు ఏదో అదొక అలంకారం కోసం అని చెప్పి ప్లాస్టిక్ లీవ్స్ అంతా పెట్టేసేస్తుంటారు.
0: బట్ ఫర్ డెకరేషన్ టుడే వి మేక్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ లీవ్స్ గ్రీన్.
1: అయితే ఈ యొక్క గ్రీన్ లీవ్స్ ఎందుకు కోసం కట్టు వచ్చారు?
0: వై డు వి కీప్ గ్రీన్?
1: మన ప్రాచీన కాలంలో ఈ సైన్స్ ను ఏనాడో మూర్ఖులైనటువంటి పల్లెటూరి వాడు కూడా తెలుసుకున్నారు.
0: ఈవెన్ ఇన్నోసెంట్ విలేజర్స్ ఆల్సో హావ్ నోన్ ద సీక్రెట్స్ ఆఫ్ సైన్స్.
1: చిన్న ఇంటిలో పెళ్లి చేస్తుంటారు.
0: దే పర్ఫార్మ్ ద వెడ్డింగ్ దేర్.
1: ఇంటి ముందు బత్తన ఆకులతో ఒక పందెలు వేసుకుంటారు. ఎందుకోసం
0: చేస్తున్నారు?
1: వాళ్ళకి ఆనాడంతా ఈ శామ్యాలంతా చిక్కలేదా?
0: డోంట్ దే హావ్ ద షామియానాస్ ఆఫ్ ద ప్రెసెంట్ డే?
1: కాదు కాదు, ఆనాడు కూడా వీళ్ళకి చాలా వైజ్ఞాన శాస్త్రం తెలిసింది.
0: దే నో ద సైన్స్ ఈవెన్ దెన్.
1: ఈ చిన్న ప్రదేశంలో
0: ఇన్ స్మాల్ ప్లేస్
1: ఎక్కువ మంది చేరిపోతారు.
0: మెనీ గ్యాదర్ దేర్.
1: వారు ఇచ్చినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడో మనకు పోతుంది, మనకే తీర్చుకుంటుంటాం.
0: ఆల్ ది కార్బన్ డైఆక్సైడ్ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఎక్సలేషన్.
1: కార్బన్ డైఆక్సైడ్ ఆ పచ్చని ఆకులు తీసుకుంటుంది. పచ్చని ఆకులు మనకు దీన్ని ప్రాణవాయువును అందిస్తుంది.
0: ద గ్రీన్ లీవ్స్ రిసీవ్ కార్బన్ డైఆక్సైడ్ యూ బ్రీద్ అవుట్ అండ్ ఇన్ టర్న్ గివ్ ఆక్సిజన్ టు యూ.
1: ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది.
0: ఇట్ రిలీజెస్ ఆక్సిజన్ అండ్ రిసీవ్స్ కార్బన్ డైఆక్సైడ్.
1: కనిపెట్టుకున్నారు పల్లెటూరి వాళ్ళు కూడా.
0: ఇన్నోసెంట్ విలేజెస్
1: ఇప్పుడు కూడా మన ఇంటికి తోరణం కట్టేది ఈ కారణం చేతనే.
0: ఈవెన్ టుడే వీ హావ్ దట్ తోరణం. మనం ఇంట్లో
1: కొంతమంది ఉంటాం, మనం వదిలినటువంటి యొక్క ఈ కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు దాన్ని తీసుకుంటుంది.
0: ద గ్రీన్ లీవ్స్ యాక్సెప్ట్ రిసీవ్ ద కార్బన్ డైఆక్సైడ్.
1: దానిలో ఉన్నటువంటి ప్రాణవాయువును మనకు అందిస్తుంది.
0: అండ్ ఇట్ గివ్స్ యు ది ఆక్సిజన్.
1: కనుక ఈ వైజ్ఞాన శాస్త్రం అనేటువంటిది ఈనాడు కొత్తగా తయారైనటువంటిది కాదు.
0: సో సైన్స్ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ టుడే.
1: పూర్వం ప్రతి గ్రామం కూడాను పెద్ద అడవుల మధ్యలో ఉండేటువంటిది.
0: ఇన్ ఓల్డెన్ డేస్ most of the villages are located in the midst of the forest.
1: అందువల్లే వారికి ఏ జబ్బులు కూడాను వచ్చేటువంటివి కాదు.
0: సో దే నెవర్ ఫెల్ సిక్ ఫర్ ఎనీ రీజన్.
1: హార్ట్ జబ్బులు అసలే లేదు.
0: దేర్ వర్ నో హార్ట్ ప్రాబ్లమ్.
1: అసలు అనేది రానే రాదు.
0: దేర్ ఇస్ నో ప్రాబ్లమ్.
1: ఇస్నోఫిలియా లేనే లేదు.
0: నో ఇస్నోఫిలియా.
1: ఎందువల్ల?
0: వై?
1: ఎందుకంటే ఈ కార్బన్ డైఆక్సైడ్ వృక్షాలంతా తీసుకుంటున్నాయి.
0: బికాస్ ట్రీస్ రిసీవ్ ది కార్బన్ డైఆక్సైడ్.
1: ఈ ట్రీస్ ఎంత ఉపకారం చేస్తుందో అది ప్రాణవాయువుని అందిస్తున్నాయి.
0: ద ట్రీస్ గివ్ యూ ఆక్సిజన్. వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇట్ ఇస్.
1: కానీ ఈ సత్యాన్ని గమనించుకోలేక చదువులు పెరిగే కొద్దీ వృక్షాలు కొట్టివేస్తున్నారు.
0: We don't know the truth, we don't realize their importance, the trees, we cut down the trees now.
1: కనుకని మనకు ఆక్సిజన్ తక్కువైపోతుంది.
0: So there is shortage of oxygen.
1: కనుకని మనకు మనం చేతులారా చేసుకుంటున్నాం మన ప్రమాదాలు.
0: All this danger is of our making.
1: ప్రపంచం అంతా కూడాను ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ.
0: The whole world is full of science and technology.
1: ఈ రెండు లేకుండా ఉండడానికి వీలు కాదు.
0: Without these two it's not possible to live.
1: ఈ సైన్స్ అనేటువంటిది
0: this science
1: electrical.
0: Electricity.
1: అనగా పాజిటివ్.
0: Positive.
1: అనగా టెక్నాలజీ అనేది నెగిటివ్.
0: టెక్నాలజీ ఇస్ నెగిటివ్.
1: ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా ఉంటుండాలి.
0: ద సైన్స్ అండ్ టెక్నాలజీ నెగిటివ్ అండ్ పాజిటివ్
1: కూడా. నెగిటివ్ పాజిటివ్ థాట్స్ కూడా ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ పాజిటివ్ నెగిటివ్ థాట్స్ విత్ ఇన్ అస్.
1: మన మనసు లోపల నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే పాజిటివ్ డివైన్ రానే రాదు.
0: If you fill your mind with negative thoughts, you can never attain positive divinity.
1: మొట్టమొదటి లోపల నీవు పాజిటివ్ డిజైర్స్ డెవలప్ చేసుకోవాలి.
0: So fill your mind with the positive desires first.
1: అప్పుడు ఈ నెగటివ్ రావడానికి వీల్లేదు.
0: Then there's no scope for the negativity there.
1: కనుక ఈనాడు మనకంతా దుఃఖాలకు కష్టాలకు ఈ విచారాలకు కారణము మన నెగటివ్ థాట్స్.
0: The reason for all the anxiety and the misery and sorrow is the negative
1: thoughts.
0: All negative thoughts.
1: They are lifeless thoughts.
0: So they are lifeless thoughts.
1: Positive పెట్టుకో.
0: Fill it up with positive thoughts.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
0: There is a bulb.
1: ఒట్టి పాజిటివ్ పెట్టు రాదు.
0: By connecting with the positive
1: mind. నెగటివ్ బల్బ్ కూడా ఉండాలి. అప్పుడు నెగటివ్ పాజిటివ్ రెండు చేసినప్పుడే బ్రైట్ లైట్ వచ్చేస్తుంది.
0: When once positive and negative are there, you get bright light.
1: కనుకనే నీ బాడీ నెగటివ్.
0: The body is negative.
1: నీ లైఫ్ పాజిటివ్.
0: The life is positive.
1: ఈ రెండు చేరినప్పుడే
0: when both are there,
1: అది ఏ వైబ్రేషన్.
0: That is vibration.
1: ఆ వైబ్రేషన్ ఏంటంటే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ.
0: That very vibration is satya jnanam anantam brahma.
1: Satya jnanam anantam brahma.
0: Satya jnanam anantam brahma.
1: Adiye truth.
0: That is true.
1: Adiye knowledge.
0: That is knowledge.
1: Not knowledge, wisdom.
0: That is not knowledge, wisdom.
1: Worldly knowledge, knowledge antaru.
0: That which is wisdom.
1: Divine dananta wisdom antaru.
0: The divine knowledge is wisdom.
1: Kalakane wisdom power raavali.
0: You should have the power of wisdom.
1: Wisdom power antundi kevalam prema chetane vastundi.
0: You get the power of wisdom out of love.
1: Prema leni hrudayam lopala
0: the heart without
1: general knowledge vastundi.
0: You get only general knowledge.
1: General knowledge undi em prayojanam?
0: What is the use of mere general knowledge?
1: Aa general knowledge ki common sense kuda ekam kavali.
0: You should mix it with common sense.
1: Ee common sense general knowledge chernappude akkada practical knowledge ga bayal deerthu.
0: Common sense and general knowledge together will give you the practical knowledge.
1: Kanuka vidyarthulara,
0: students,
1: kevalam vaigyanika shastram anetundi ఏదో ఒక అమెరికా లోపల, ఒక రష్యా లోపల, ఒక జర్మన్ లోపల చాలా అభివృద్ధి అయిపోతుందా, అది మన భారతదేశంలో లేదే అని మీరు ఏమాత్రం తలుచుకోకండి.
0: స్టూడెంట్స్ డోంట్ ఫీల్ దట్ ద సైన్స్ ఇస్ ప్రోగ్రెసింగ్ ఇన్ అమెరికా.
1: ఈ దేశాలకంతా భారతదేశం నుంచినే బయలుదేరిపోయింది.
0: దే ఆర్ ఆల్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ భారత్ ఓన్లీ.
1: ఈ భారతదేశం నుంచి వచ్చినటువంటి యొక్క అధర్వణ వేదమే సర్వ దేశాలకు ఈ యొక్క విజ్ఞానాన్ని బోధిస్తుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది అధర్వణ వేద ఆఫ్ భారత్ విచ్ ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఆల్ సైన్స్.
1: సమస్త అస్త్ర శస్త్రముల విద్య అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది.
0: ఆల్ మోడర్న్ వెపన్స్ యూ హ్యావ్ ది ఇన్ఫర్మేషన్.
1: అంతేకాదు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లోనే ఉంటుండాలి.
0: ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆల్సో contained there in that sacred
1: health
0: text.
1: కి సంబంధించినంత కూడా అధర్వణ వేదమే.
0: All that referring to medicine and health are there in అధర్వణ వేదం.
1: ఇదే భరద్వాజ మహర్షి కనిపెట్టాడు.
0: This is discovered by భరద్వాజ.
1: అందరికడును భారతదేశంలోని ఋషులు కనిపెట్టినటువంటివే ఈ విద్యలన్నీ కూడా.
0: These are all the inventions, discoveries of sages, saints of భారత్.
1: 1+1=2 అనేటువంటిది కూడా భారతదేశమే కనిపెట్టింది.
0: It is only the invention of భారత్ that says 1+1=2.
1: కానీ
0: బట్
1: ఆధ్యాత్మికంలో పోతే ఇది విరుద్ధం అయిపోతుంది.
0: బట్ ఇన్ స్పిరిచువల్ పాయింట్ ఇట్స్ జస్ట్ ది ఆపోజిట్.
1: చూడండి మీకు బాగా తెలుసు, 3-1=2 అంటారు మీరు.
0: యు ఆల్ సే 3-1=2.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క ఒక జడమైనటువంటి యొక్క నెగటివ్ ఆన్సర్.
0: ఇట్ ఈస్ ద నెగటివ్ ఆన్సర్ విచ్ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ అండ్ నెగటివ్.
1: ఈ ప్రపంచానికి అది రైటే.
0: ఫర్ ది వరల్డ్
1: స్పిరిచువల్ దీనికి 3-1=1 అంటాడు.
0: బట్ స్పిరిచువల్లీ స్పీకింగ్ 3-1=1.
1: అది ఎట్లా?
0: హౌ?
1: ఇది ఎవరు ప్రపంచం ఒప్పుకోరే.
0: ద వరల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్.
1: ప్రపంచం ఒప్పుకోనక్కర్లేదు, నేను ఒప్పుకుంటాను.
0: వరల్డ్ నీడ్ నాట్ యాక్సెప్ట్. ఐ విల్
1: నాట్. అది సత్యమే.
0: ఇట్ ఇస్ ట్రూత్ టు మీ.
1: ఎంత సత్యము?
0: హౌ డు యూ సే దట్?
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక మిర్రర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద మిర్రర్.
1: ఈ మిర్రర్ ముందు నీవు పోయి నిల్చుకున్నావు.
0: యు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
1: నీవు,
0: యు,
1: మిర్రర్,
0: మిర్రర్,
1: రిఫ్లెక్షన్
0: అండ్ ది రిఫ్లెక్షన్,
1: మూడు ఉంటున్నాయి అక్కడ.
0: 3 ఆర్ దేర్.
1: నీవు,
0: యు,
1: నీ రిఫ్లెక్షన్,
0: యువర్ రిఫ్లెక్షన్,
1: మిర్రర్,
0: అండ్ ద మిర్రర్.
1: ఎన్నున్నాయి?
0: 3.
1: మూడు ఉన్నాయి.
0: 3 ఆర్ దేర్.
1: మిర్రర్ తీసేసే,
0: రిమూవ్ ద మిర్రర్,
1: రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
0: రిమూవ్ ద మిర్రర్.
1: మొదలు చూస్తే నీవు, నీ రిఫ్లెక్షన్, మిర్రర్ మూడు ఉంటున్నాయి.
0: అట్ ద బిగినింగ్ యు, ద మిర్రర్ అండ్ ద రిఫ్లెక్షన్, 3 ఆర్
1: దేర్. లోపల మిర్రర్ అనేటువంటిది ఒకటి తీసేసే, ఒకటే ఉంటుంది.
0: జస్ట్ రిమూవ్ వన్ ద మిర్రర్.
1: దాంతో పాటు రిఫ్లెక్షన్ కూడా పోతుండాలి.
0: ఆటోమేటిక్ రిఫ్లెక్షన్.
1: అనగా
0: మీనింగ్
1: దేవుడు నీవు,
0: గాడ్ ఇన్ యూ,
1: జీవుడు రిఫ్లెక్షన్,
0: ఇండివిజువల్ ఇస్ రిఫ్లెక్షన్,
1: ప్రకృతి మిర్రర్,
0: ద నేచర్ ఇస్ ద మిర్రర్.
1: కాబట్టి ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల జీవుడు అనే రిఫ్లెక్షన్ కనిపిస్తుంది.
0: ఇన్ దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్ ద ఇండివిజువల్ రిఫ్లెక్షన్ ఇస్ అబ్జర్వ్డ్.
1: ప్రకృతిని నీవు మర్చిపో,
0: ఫర్గెట్ ద నేచర్,
1: ఒక్కడే దేవుడు అయిపోతావు.
0: యూ బికమ్ గాడ్.
1: నో జీవుడు.
0: దేర్ ఇస్ నో సెపరేట్నెస్.
1: ఈ ప్రకృతి ఉండినంత వరకే.
0: That exists on this nature.
1: అర్థమవుతుందో కాదు ఇంకొక చిన్న ఉదాహరణము.
0: You may follow or not, another example.
1: ఏమిటి ఇది? పగలు.
0: దిస్ ఇస్ డే టైమ్
1: కనుక నీ ప్రపంచం అంతా కనిపిస్తుంది.
0: సో యూ సీ ద వరల్డ్
1: ప్రపంచం కనిపించేంత వరకు దుఃఖం మనకు ఆవరించే ఉంటుంది.
0: సో లాంగ్ యూ సీ ద వరల్డ్ దేర్ ఇస్ బౌండ్ టు బి మిజరీ.
1: రాత్రి నిద్రపోతావు,
0: యూ స్లీప్ ఎట్ నైట్,
1: నిద్ర లోపల ఈ ప్రపంచం లేదు.
0: When you are in deep sleep, there is no
1: kanipinchadu neeku.
0: You don't see anything.
1: Dukkam kuda ledu.
0: No misery either.
1: ప్రపంచం లేనప్పుడు దుఃఖము లేదు.
0: When there is no world, there is no misery.
1: ప్రపంచం ఉన్నప్పుడు దుఃఖము ఉంటుంది.
0: When there is world, there is misery.
1: కనుకనే ప్రపంచాన్ని మర్చిపోయే నిమిత్తమే మెడిటేషన్ అన్నారు.
0: To forget the world, meditation is prescribed.
1: కనుక ప్రపంచాన్ని మర్చే నిమిత్తం ఆ కొద్ది సమయమైనా మర్చవన్నా.
0: You should forget the world at least for some time.
1: ఎప్పుడు ఆనందంలో కూడా ప్రపంచాన్ని మర్చిపోతాం మనం.
0: In blissful state, you forget the world.
1: కనుకనే ఆనందం, సత్యం, జ్ఞానం, అనంతం.
0: That is ananda, which is the truth and infinite. That is ananda.
1: అది నిత్యానందం.
0: That's eternal. అది
1: పరమానందం.
0: That's supreme.
1: అది యోగానందం.
0: That's one of spiritual.
1: అది అద్వైతానందం.
0: That's non dual.
1: అది సచ్చిదానందం.
0: That is eternal truth.
1: కనుక సచ్చిదానందం అనేటువంటి సత్ చిత్ రెండు చేరినప్పుడు ఆనందము.
0: So there is bliss when there is combination of sat existence with chit awareness.
1: పిల్లలు మీరు చక్కగా తెలుసుకోవాలి.
0: Students should know
1: sat అనగా ఏంటి. బీయింగ్.
0: Sat is being.
1: బీయింగ్ అనగా ఏమిటి. ఉండటము.
0: బీయింగ్ మీన్స్ ఎగ్జిస్టెన్స్.
1: ఎప్పుడు మార్పు చెందకుండా ఉంటుంది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: ఏది మార్పు చెందదు.
0: వాట్ ఇస్ దట్ ఇస్ చేంజ్లెస్.
1: షుగర్ చేతిలో ఉంటుండాలి.
0: హియర్ ఇస్ షుగర్.
1: ఈ షుగర్ పాయసంలో వేయి, టీలో వేయి, కాఫీలో వేయి, లడ్డూలో వేయి, మైసూర్ పాక్, దేంట్లో వేసినా తీపి తీపి.
0: యూ మిక్స్ దిస్ షుగర్ ఐదర్ కాఫీ ఆర్ టీ ఆర్ రైస్ పుడింగ్ ఆర్ మైసూర్ పాక్ ఇట్ ది టేస్ట్ విల్ నాట్ చేంజ్.
1: కాబట్టి అది సత్. ఎక్కడ పోయినప్పటికీ ఇది మారకుండా ఉంటుంటారు.
0: సో దట్ ఈస్ ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
1: దేనిని ఇది చేరుతున్నారో దానికి కూడా దీని గుణాన్ని అందిస్తుండాలి.
0: అండ్ ఇట్ గివ్స్ ది టేస్ట్ ఆఫ్ స్వీట్నెస్ టు ఎనీథింగ్ టు విచ్ ఇట్ ఈస్ యాడెడ్.
1: అది సత్.
0: దట్ ఈస్ సత్.
1: ఇది చిత్.
0: దిస్ ఇస్ చిత్.
1: చెంచెలుతుంది నీరు.
0: హియర్ ఇస్ వాటర్.
1: గుట్ట పైన పోసినా కిందికే దిగుతాయి ఆ నీరు.
0: ఈవెన్ వాటర్ ఇస్ దేర్ ఆన్ ద మౌంటైన్ టాప్ ఇట్ ఫ్లోస్ డౌన్ వర్డ్.
1: కనుకనే అవి కిందికి దిగేటువంటి స్వభావం.
0: దేర్ ఫోర్ ఇట్ హస్ గాట్ దిస్ క్వాలిటీ.
1: చిత్ వాటర్.
0: చిత్ ఇస్ వాటర్.
1: సత్ షుగర్.
0: సత్ ఇస్ షుగర్.
1: షుగర్ ఇస్ షుగర్. వాటర్ ఇస్ వాటర్.
0: షుగర్ అండ్ వాటర్ ఆర్ అపార్ట్ సెపరేట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండు చేర్చేసేసి
0: మిక్స్ బోత్.
1: షుగర్ కాదు వాటర్ కాదు సిరప్ అయిపోతుంది.
0: ఇట్ ఈస్ నైదర్ షుగర్ ఆర్ వాటర్ ఇట్ ఇస్ సిరప్.
1: అనగా ఏమిటి. ఆ సత్తు ఈ చిత్తు రెండు చేరితే ఆనందం వచ్చేసింది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద సత్ అండ్ చిత్ టుగెదర్ అండ్ మిక్స్
1: ఆనందం. రెండింటిని ఏకం చెయ్యాలి.
0: యూ షుడ్ యూనిఫై మిక్స్ బోత్.
1: జీవాత్మ పరమాత్మ ఏకత్వము.
0: The individual soul in the infinite
1: shashvita anandam.
0: That is eternal permanent bliss.
1: Adiye satchit anandam.
0: That is one of existence and being.
1: Adiye advaita anandam. Rendu kada akada.
0: That is a non dual.
1: Danne ekam eva advitiyam brahmanam.
0: There is only one, not two, non dual.
1: Kanuka
0: so
1: manamu దైవత్వం కోసమని అనేక రీతిగా ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: So we don't need to make all efforts. పెంచుకోండి,
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరిలోనూ దైవత్వం ఉన్నదని విశ్వసించండి.
0: హావ్ ఫెయిత్ దట్ గాడ్ ఇస్ ఇన్ ఎవరీవన్.
1: నీ తత్వము దైవంతో ఏకం చేయాలి.
0: బట్ మేక్ యువర్ నేచర్ టోటలీ ఐడెంటిఫైడ్ విత్ ద డివైన్.
1: కనుక
0: సో
1: విద్యార్థులు
0: స్టూడెంట్
1: భారతీయ సంస్కృతిని గురించి ఇంకా ఎంతో తెలుసుకోవాల్సిన విషయం ఉంది.
0: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ యూ హావ్ గాట్ టు నో అబౌట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: సంస్కృతిలో లేనటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ సెపరేట్ విచ్ ఇస్ నాట్ మెన్షన్.
1: పిల్లలు కొన్ని రకమైనటువంటి యొక్క యోచనలు చేస్తుంటారు.
0: స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ థాట్స్ నౌ.
1: స్వామి చెప్తుంటాడు కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఒకటే.
0: స్వామి స్పీక్స్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ హ్యుమానిటీ ఇస్ ఓన్లీ వన్.
1: ఏమిటది?
0: వాట్స్ దాట్?
1: కల్చర్ ఒక్కటే.
0: కల్చర్
1: కాస్ట్ ఒక్కటే.
0: కాస్ట్ ఇస్ వన్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఆ పిల్లలకు నచ్చినప్పుడు ఆ స్వామి చెప్పాడే కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. ఎవరైతే మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటారు.
0: Swami said, caste of humanity, let him be anybody, I will marry anyone.
1: Nijame.
0: Yes.
1: Caste of humanity.
0: Caste of humanity.
1: No kulamu, no matamu, no idilenu. But what about culture?
0: So in fact, there is no caste, creed and color. How about culture?
1: Caste nu matrame neevu cheskuntunnavu.
0: You think of caste.
1: Culture kuda teeskovali.
0: Also take into consideration culture.
1: Ee culture kalavadu.
0: The culture, you don't find it tallying, agreeing with other.
1: Culture, culture and adhe samskruti.
0: That is the actual culture.
1: Aa samskruti inko danto kalavadu.
0: It will never tally. There should be compatibility.
1: Adhe udayam tone maatrame kalustundi.
0: It will only be one with the reality.
1: Meeta danto kalavadu.
0: Not with the others.
1: Kanuka manamu ee pani cheyavalsinde gaani motta mota mana culture nu kuda nu vicharinchukovali.
0: So we should also think of the culture
1: first. Deene sampradayamu unnadu.
0: This is called tradition.
1: Sampradayanni anusarinchinappudu vaaliki sukshemame labhistundi.
0: When you follow the tradition, you will certainly progress.
1: తప్పక మనము కల్చర్ ను కూడా సాంప్రదాయాన్ని అనుసరించాలి.
0: సో వీ షుడ్ అబ్జర్వ్ ద కల్చర్ అండ్ ట్రెడిషన్.
1: మనం చదువుకున్నటువంటి చదువు లోపల ఏదో అస్తవ్యస్తమైనటువంటి చదువులంతా చదివేసేసి అన్నింటినీ ఈక్వల్ అని అనుకుంటుంటాం.
0: Because of the confusion out of the modern education, you can't take everything one equal.
1: Chagaraj cheppadu.
0: Chagaraj.
1: Chimalo Brahmalo. ఓ భగవంతుడా, చీమలో నుంచి బ్రహ్మ వరకు నీవే ఉంటున్నావు అని చెప్పాడు.
0: చాగరాజ్ సెడ్, ఓ గాడ్, యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎన్ హ్యాండ్ టు బ్రహ్మ.
1: అయితే చీమ కుట్టినప్పుడు కొట్టేస్తాము, బ్రహ్మ వచ్చినప్పుడు నమస్కరిస్తాము.
0: Then once there is ant that's giving the problem, then you'll suddenly kill it there. Then where is this equality?
1: ఎందుకు చీమలో బ్రహ్మలో ఉన్నప్పుడు చీమకు కూడా నమస్కారం చేయాలి కదా?
0: And God is there in ant, why don't you respect it?
1: ఆహా, చెయ్యం మనం.
0: No, you don't do that.
1: ఎందుకంటే ఆకారాన్ని ఆధారం తీసుకున్నాం.
0: Because you go by the specific form.
1: ఆకారం కాదు,
0: ఇట్స్ నాట్ ద ఫార్మ్ దట్స్ ఇంపార్టెంట్.
1: ఆనందం ప్రధానం.
0: అండ్ ఇట్స్ ద బ్లిస్ విచ్.
1: దానిలోన దైవత్వం ఉంది, దీనిలోన దైవత్వం ఉంది.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ బోత్.
1: చీమ ఎంత చిన్నది,
0: అండ్ ఇట్స్ సో స్మాల్.
1: అది కుట్టితే ఎంత నొప్పి చేస్తుంటుండాలి.
0: వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఇట్ వుడ్ కాజ్.
1: ఈ నొప్పి దాంట్లో ఎక్కడ నుంచి వచ్చింది ఇంత శక్తి?
0: వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్ ద పెయిన్?
1: చీమ చిన్నదే,
0: ఇట్ ఇస్ సో స్మాల్.
1: ఇంత శక్తి దానికి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వాట్ ఎ మైటీ పవర్ ఇట్ హ్యాస్, హౌ కుడ్ గెట్ ఇట్?
1: తేరు చాలా చిన్నది.
0: ది స్కార్పియన్ ఇస్,
1: అది కుట్టితే బో భరించలేని బాధగా ఉంటుంది.
0: స్కార్పియన్ బైట్స్ యు కెనాట్ బేర్.
1: ఈ శక్తి దానికి ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ ఇట్ గాట్?
1: చీమలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మానవుడి యందు ఎంత శక్తి ఉంటుంది?
0: అండ్ సచ్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ యాంట్, వై నాట్ ఇన్ హ్యూమన్?
1: కనుకనే మానవుని యందు సమస్త శక్తులు ఉంటున్నాయి.
0: మ్యాన్ హాస్ గాట్ ఆల్ ద పవర్.
1: ఆ పవర్ లేనటువంటి మానవుడే లేదు.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ వితౌట్ దట్ పవర్.
1: కానీ తెలుసుకోలేక అవస్థ పడుతున్నాడు.
0: వి సఫర్ బికాస్ వీ డోంట్ నో.
1: తెలుసుకుంటే చాలా సులభంగా ఆనందిస్తాడు.
0: దెన్ వన్స్ యు ఆర్ అవేర్, యూ విల్ ఎంజాయ్ ద బ్లెస్.
1: కనుక దైవత్వాన్ని మనం హృదయం నందు చిత్రించుకొని తద్వారా దైవత్వాన్ని ఆనందాన్ని అందుకోవడానికి ప్రయత్నించండి.
0: Therefore we should portray picturized divinity within ourselves and attain the state of bliss.
1: కనుక ఈ దేహానికి కూడా ఒక పవిత్రత కావాలి.
0: సో బాడీ ఆల్సో షుడ్ బి సేక్రెడ్.
1: దేహం పవిత్రం కావాలంటే దైవనామాన్ని స్మరించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ది సాంక్టిటీ, ది సేక్రెడ్నెస్ ఆఫ్ ద బాడీ,
1: మనసు పవిత్రం ధ్యానంలో పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ ద మైండ్ సేక్రెడ్ యూ షుడ్ మెడిటేట్.
1: ధ్యానము, ధ్యాన సహిత జపము రెండు కూడా ఉండాలి.
0: Therefore the chanting of the God's name and meditation, both are needed.
1: ఎన్నిటి యందు కూడా నువ్వు సమత్వం చేసేటువంటిదే ప్రేమ తత్వం.
0: You should have equal mindedness in both, that is love.
1: ఇక్కడ ఒక తాళం ఉంటుంది, అది
0: here is lock.
1: తాళం,
0: oh, తాళం స్వామి, తాళం.
1: ఈ చేతిలో ఒక తాళం ఉంది, ఈ చేతిలో ఒక తాళం ఉంది.
0: ఓ, యూ హోల్డ్ విత్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ ద తాళం.
1: కానీ రెండు తాళములు కలిసినప్పుడే శబ్దం వచ్చేస్తుంది.
0: అన్లెస్ యూ జాయిన్ బోత్ యూ డోంట్ గెట్ ద సౌండ్.
1: జప ధ్యాన రిప్రజెంట్ ధ్యానం రెండు కూడా చేరినప్పుడే అక్కడ ఒక విధమైనటువంటి నిర్వికల్ప స్థితి మనకు ఏర్పడుతుంది.
0: వన్ ఈస్ చాంటింగ్ ద నేమ్, అదర్ ఇస్ మెడిటేషన్, దెన్ యూ విల్ హావ్ ద బెనిఫిట్ విత్ బోత్ ఆఫ్ దెం.
1: నిర్వికల్పమే నిజమైనటువంటి వికల్పం.
0: And that state is the one that is to be attained.
1: ఈ తత్వమును ఏదో సాధన చేస్తున్నారు కానీ దాని వల్ల రాదు మనకు.
0: Many people undertake spiritual practices, you don't get out of it.
1: ఎందుకంటే గాఢమైనటువంటి ప్రేమ ఉండాలి.
0: You should have
1: విశ్వాసం కూడా ఉండాలి.
0: You should have strong faith and intense love.
1: ఈ విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: We have to develop that faith.
1: ఈ ప్రేమతను మనం సాధించాలి.
0: With this love we should achieve.
1: భజన బినా సుఖ శాంతి నహి,
2: భజన బినా సుఖ శాంతి నహి.

ఏమిటా కొనిపోయే, ఏమిటా కొని వచ్చే, పుట్టునప్పుడు

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవనం ధనం. యవనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఇస్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలపు యవనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.
0: ఇక అస్థిరం ధారాపుత్రాదులు. ధారాపుత్రాదులు వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటుంది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్

0: അസ്ഥിരമുലേ. ഓൾ ദീസ് ആർ ട്രാൻസിയന്റ്.
1: ധർമ്മ കീർത്തി ധ്വയം സ്ഥിരം.
0: സ്ഥിരമായിട്ട് ഏമിട്ടി ധർമ്മമു കീർത്തി ഇവ രണ്ടിയേ മാനവുലക്കു സ്ഥിരമായിട്ടുണ്ട് ഒക്കെ പദാർത്ഥമു.
2: ഇറ്റ് ഈസ് ഓൺലി ദി റൈച്ചിയസ്നെസ് ആൻഡ് ദി ഗുഡ് നെയിം വിച്ച് ആർ പെർമനന്റ് ആൻഡ് സ്റ്റഡി.
0: ഈ ദൃശ്യകൽപ്പിതമായിട്ട് ജഗത്ത് അന്തൈ കൂടനു ചരാചര പ്രപഞ്ചം അന്തൈ കൂടനു വസ്തുവിലു കൂടനു കേവലമു കാലവാഹിനിലോ കലസിപ്പോത്തുണ്ടായി.
2: This entire created world, moving and unmoving, gets merged in the flow of time.
0: Yad drushyam tannasya. Yedi manaku kanipinchutunnado adi kevalamu kontha kalamulone manaku marugaipothundali.
2: What you see now is not going to last long. It disappears before long.
0: Ee charma chichulaku gocharamayyetundi ఈ దృశ్యకల్పిత జగత్ అంతయి కూడను కాలగర్భములో కలిసిపోతుండాలి.
2: ది ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఇస్ విజిబుల్ టు ది ఫిజికల్ ఐ గర్స్ మర్జ్డ్ ఇన్ టు ది టైమ్.
0: చూచే నేత్రము చూడబడే విశ్వము రెండు కూడను అనిత్యములే.
2: ది ఐ విచ్ సీస్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మచిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
2: బర్డ్స్ బీస్ట్స్ అండ్ అనిమల్స్ వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
2: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachulu unnavi krimi kitikadulaku charma chachulu unnavi pachapachi mrugadulaku charma chachulu unnavi kaani manavuni yokka visishtata emiti?
2: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachulni taanu abhruti parichukonakundina ఈ చర్మచిచ్చులు ఉండి కేవలం పశు పక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే బెటర్ దాన్ ది అదర్ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ బీస్ట్స్.
0: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
2: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్.
0: అర్థవంతమైనటువంటిది.
2: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ మీనింగ్.
0: అనుభవించదగినటువంటిది.
2: ఇట్ ఈస్ అ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయింగ్.
0: ఇట్టి పవిత్రమైన యొక్క మానవ జీవితమును సార్థకము గావించుకునవలన ఆత్మజ్ఞానము అత్యవసరము.
2: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఇఫ్ యు రియలీ వాంట్ టు శాంక్టిఫై సచ్ ఎ సేక్రెడ్ హ్యూమన్ లైఫ్.
0: అందులోనే జంతువునాం నరజన్మ దుర్లభం. కానీ దుర్లభమే. అయితే జ్ఞానైన శూన్య పశుభి సమాన. జ్ఞానమే లేకుండా పశువుతో సమానమే.
2: ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ ఎ హ్యూమన్ లైఫ్ అమంగ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, బట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఈజ్ నో బెటర్ దాన్ ఎన్ అనిమల్.
0: ఈ చర్మచిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించటకు ఇది సాధ్యం కాదు.
2: ఫిజికల్ ఐస్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ ద గ్రాస్ వరల్డ్, బట్ ఇట్ కెనాట్ లుక్ ఇన్ టు ది సటిల్ డివినిటీ.
0: ఎవరి నేత్రమును వారే చూడలేరు. ఎవరి నేత్రము వారినే చూడలేదు.
2: ది ఈచ్ వన్స్ ఐస్ కెనాట్ సీ హిజ్ ఓన్ ఐస్.
0: మీ నేత్రములు మీరు చూడగలుగుతున్నారా?
2: హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్?
0: లేదు.
2: నో.
0: ఏదో ఒక ఆధారమును పురస్కరించారు.

0: కనుకనియే మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
1: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
0: ఆధారమే లేకుండా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్.
0: ఈ స్థూలమైనటువంటి నేత్రము స్థూల దేహమునే గుర్తించలేకపోయినప్పుడు సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా గుర్తించగలదు?
1: ఇఫ్ దిస్ ఫిజికల్ ఐ కెనాట్ సీ ది గ్రాస్ ఫిజికల్ ఐ ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ అండర్స్టాండ్ ది సటిల్ మైండ్?
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసునే గుర్తించలేనటువంటి నేత్రములు అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలదు?
1: దీస్ ఐస్ విచ్ కెనాట్ అండర్స్టాండ్ ది సటిల్ మైండ్, హౌ కెన్ ది అండర్స్టాండ్ మోర్ సటిల్ ఆత్మ?
0: కనుక చర్మ చచ్చువులు అనేటువంటిది కేవలము సహజమైనటువంటి యొక్క జీవితానికి దృశ్యకల్పితమైనటువంటి యొక్క జగత్తును చూపించను మాత్రమే.
1: ఫిజికల్ ఐస్ కెన్ షో యూ ఓన్లీ ది ఫిజికల్ గ్రాస్ వరల్డ్.
0: జ్ఞాన నేత్రము ప్రతి మానవునకు అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
0: జ్ఞాన నేత్రమన్నా దివ్య నేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మనేత్రమన్నా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
1: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్, ఐ డివైన్ ఐ, ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్. దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
0: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మ, ద ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ ఫర్ యూ.
0: ఎట్టి భావము అట్టి దృశ్యము.
1: యువర్ విజన్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్స్పెక్టివ్.
0: ఎట్టి రంగు అట్టి ప్రకృతి.
1: విత్ వాట్ ఎవర్ కలర్ ఐస్ యూ సీ, ది క్రియేషన్ అపియర్స్ ఇన్ దట్ కలర్ అలోన్.
0: దృష్టిని జ్ఞానమయముగా మార్చుకున్నప్పుడే సృష్టి బ్రహ్మమయంగా రూపొందుతుంది.
1: ఇఫ్ యూ కన్వర్ట్ యువర్ విజన్ ఇన్ టు విజ్డమ్ విజన్, దెన్ ది ఎంటైర్ క్రియేషన్ బికమ్స్ బ్రహ్మ.
0: మన చర్మ చచ్చువులకు ఏ రంగు అయిన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతా ఇప్పుడు అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
1: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యూ వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
0: కనుకనే యత్ దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్నీ కూడాను మార్పు చెందినవి.
1: Therefore, all that you see undergoes a change.
0: Kanuka marpu chendunatvanti yokka ee drushyamunaku marpu chendanatvanti yokka sthirattam anetvanti yokka brahmattam aadharamai untunnadi.
1: The unchanging Brahma is the basis of the changing world.
0: Manamu karulo prayanam avutunnam.
1: We are traveling in a car.
0: Leka busulo prayanam ayipothunnam.
1: Maybe in a bus.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు కదలనటువంటిది మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ద డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, the entire world becomes
0: ee jagatbhavam artham kaakunda povadaniki moola kaaranamu mana manasse.
1: The reason for you are not being able to understand the world is your own mind.
0: Manasu pravrutti yokka lakshanam.
1: Mind has a tendency of pravrutti.
0: Ee drishyamainatunti yokka ee vastuvaharulu yendu raatrim pagalu kudanu mana jeevitham ni vyartham gaavinchukuntunnam.
1: We are wasting our entire life in indulging in various activities in this created world.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: How we got this birth for the sake of this kind of indulgence?
0: కాదు కాదు కాదు. సర్టన్లీ నాట్. బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఈజ్ ట్రూత్, వీ హావ్ గాట్ ద లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ, యూ షుడ్ థింక్,
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్,
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్,
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్, దిస్ ఈజ్ రిలీజన్.
1: మ్యాన్ మస్ట్,
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనము లేదు.
1: వితౌట్ రియలైజింగ్ గాడ్, వాట్ ఎవర్ అదర్ థింగ్స్ యూ ట్రై టు రియలైజ్, ఇట్ ఈస్ ఆల్ ఎ వేస్ట్.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: ఎ ఫ్యూ మినిట్స్ అగో వైల్ స్పీకింగ్ అబౌట్ బాటనీ, అనిల్ కుమార్ సెట్ వీ ఆస్పైర్ టు హ్యావ్
0: ఫలపుష్పములు పై వృక్షముపై ఉండినటువంటివి.
1: దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఆర్ ద టాప్ ఆఫ్ ద ట్రీ.
0: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: ఆన్ వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ బేస్డ్?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: దే ఆర్ బేస్డ్ అపాన్ రూట్స్ విచ్ కెనాట్ బి సీన్.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కాని ఫలపుష్పములు కాదు.
1: యూ హ్యావ్ టు దేర్ ఫోర్ ఫాస్టర్ రూట్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నాట్ ది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్.
0: ఈ జగత్తు కంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనిని భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ ఇన్ భగవద్గీత దాట్ ఐ ఆమ్ ద సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎట్ల ఈ బీజం తానవుతాడు?
1: హౌ కెన్ హీ బికమ్ సీడ్?
0: తానే బీజమైనటువంటి వాడు సర్వులు ఎందుకు ఈ బీజ రూపంలో ఏ విధంగా ఉంటున్నాడు?
1: ఇన్ వాట్ ఫారం ఈజ్ హి మేనిఫెస్టింగ్ యాజ్ ఎ సీడ్
0: అనే విషయాన్ని మనం విచారించడానికి పోయినప్పుడు,
1: ఇఫ్ యూ కెన్ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
0: ఒక విత్తనము నాటినాం,
1: యూ సో ఎ సీడ్,
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: ఇట్ హస్ బికమ్ ఎ సాప్లింగ్, ఎ స్మాల్ ట్రీ.
0: ఈ వృక్షంలో అనేక శాఖ ఉపశాఖలు బయలుదేరాయి.
1: దిస్ ట్రీ హ్యాస్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్.
0: ప్రతి శాఖ ఎందు కూడా పుష్పములు వికసించాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్.
0: ఆ పుష్పములన్నీ కూడా కాయలుగా రూపొందాయి.
1: దీస్ ఫ్లవర్స్ హావ్ బికమ్ ఫ్రూట్స్.
0: కాయలన్నీ కూడా ఫలములుగా మారినాయి.
1: దీస్ అన్ రైప్ ఫ్రూట్స్ హావ్ బికమ్ రైప్
0: ఫ్రూట్స్. ఒక్కొక్క ఫలమునందు కూడా ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ ఫ్రూట్ దేర్ ఇస్ అగైన్ ఎ సీడ్.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: వీ హావ్ సోన్ ఓన్లీ వన్ సీడ్.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: వాట్ యువర్ గాట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ సీడ్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
1: ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దాట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సీడ్ యువర్ సోన్, ద సేమ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్స్ విచ్ ది ట్రీ గివ్స్.
0: నాట్ సేమ్ టైప్, సేమ్ క్వాలిటీ.
1: సేమ్ క్వాలిటీ సీడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ది ఫ్రూట్స్.
0: ఇది జగత్తు. ఈ జగత్తుకు బ్రహ్మనే, ఆత్మనే ఒక బీజము.
1: ఫర్ దిస్ వరల్డ్ ఆత్మ ఈజ్ ద సీడ్.
0: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రీ.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: దేర్ ఆర్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ఈచ్ కంట్రీ.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ లివింగ్ బీయింగ్ ది ఆత్మ ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ ద సీడ్.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకును ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటిది నాటిన బీజమే.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఐఎమ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ సీడ్, ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఆత్మ.
0: కానీ ఈనాటి యొక్క విద్యార్థులు ఈ యొక్క రహస్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించటము లేదు.
1: టుడే
0: దానిని తెలుసుకోవాలనేటువంటి ఒక అపేక్ష కూడా చాలా తక్కువ.
1: టుడే స్టూడెంట్స్ హ్యావ్ నైదర్ ది డిజైర్ టు నో నార్ ఎనీ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ సీక్రెట్
0: సబ్జెక్ట్. ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, జువాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో ఒక సబ్జెక్ట్ పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్టు ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సరుపుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్.
0: మ్యాథమెటిక్స్ మరువక చెప్పించు, గణిత శాస్త్రము వంక కనగబోరు.
1: దే ట్రై టు మాస్టర్ మ్యాథమెటిక్స్ బట్ దే డూ నాట్ కేర్ టు నో ద సింపుల్ అరిథమెటిక్.
0: అమెరికా యానంబు నరయ చూతురు గాని కాశిక మార్గంబు కానరాదు.
1: దే నో ది రూట్స్ అండ్ ద వేస్ టు గో టు వేరియస్ ఫారిన్ కంట్రీస్ ఇన్ అమెరికా బట్ నాట్ టు కాశీ.
0: ఆల్జీబ్రా ఎంత నరయ చూతురు కానీ ఇంటి వైశాల్యంబు ఎరుగబోరు.
1: దే ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్జీబ్రా బట్ దే డు నాట్ నో హౌ టు ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ దేర్ ఓన్ హౌస్.
0: అనుదినమ్మును డ్రిల్లు అనుసరింతురు కానీ పద్మాసనము బాధపడును.
1: డే ఇన్ అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ డ్రిల్ బట్ దే ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఏ పద్మాసన.
0: ఏమిటి ఈ డ్రిల్ చేసి, ఏమిటి ఈ విధమైనటువంటి ఎక్సర్సైజ్ చేసి వచ్చిన ఫలితం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ బై దిస్ డ్రిల్ అండ్ దీస్ ఎక్సర్సైజెస్?
0: ఇన్ని విధములుగా చేస్తున్నారు శారీరక సంబంధమైనటువంటి యొక్క వ్యాయామం.
1: ఆల్ దీస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఆర్ బీయింగ్ క్యారీడ్
0: అవుట్ అనేది చేత కాదు.
1: బట్ దే డు నాట్ నో హౌ టు స్క్వాట్ ప్రాపర్లీ.
0: ఇలాంటి విద్యార్థుల యొక్క తత్వము కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
1: All these students are interested only in the external things and they concentrate only in this external world.
0: త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి మంత్రం.
1: The most sacred mantra of Veda is you cannot get immortality without renunciation.
0: Na karmana na prajaya dhanena త్యాగేనైకి అమృతత్వ మానసు. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తురుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
1: ఓ మ్యాన్, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
0: Aithe tyagamu deenini manam tyagam cheyali.
1: What is it that you have to renounce?
0: Aasti paastulu tyagam cheyatama?
1: Is it wealth and property?
0: Aalu biddalu tyagam cheyatama?
1: Is it wife and children?
0: Kaadu kaadu kaadu.
1: No,
0: neeku bandhana emiti?
1: What is it that binds
0: aa bandhana emito neevu gurtinchinappude ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
1: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
0: కనక వస్తువాహనాదులు కానీ, ఆలు బిడ్డలు కానీ, ఇల్లు భూములు కానీ, ఇవి బంధనలు కావు.
1: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
0: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
1: You are considering yourself as the physical body is the biggest bondage.
0: Deha branthiye oka pedda bandhana.
1: డెల్యూజన్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఈజ్ ది గ్రేటెస్ట్ బాండేజ్.
0: నేనే దేహం అనేటువంటి యొక్క భావన విసర్జించాలి.
1: యూ షుడ్ గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
0: అప్పుడే మోక్షం అనేది లభిస్తుంది.
1: దెన్ యూ గెట్ ఫ్రీడమ్ అండ్ లిబరేషన్.
0: కనుక బంధ విమోచన అనగా ఏమిటి? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
1: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
0: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన మోక్ష ప్రాప్తి రెండు కూడాను సంభవిస్తాయి.
1: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ, దిస్ విల్ గివ్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్ అండ్ కన్ఫర్ అన్ యూ లిబరేషన్.
0: అయితే దేహభ్రాంతిని వదలటం ఎట్లా?
1: హౌ కెన్ యూ గివ్ అప్ ది అటాచ్మెంట్ టు ది బాడీ?
0: దేహభ్రాంతి అంటే అన్నపానాదులు విసర్జించి, దీనిని అభివృద్ధి పరుచుకునేటువంటి మార్గములు విసర్జించి, కేవలము కుష్కించి అస్తపంజనంగా మారి మరణించడం కాదు.
1: ఇట్ డజంట్ ఇట్ యూ కెనాట్ ఒబ్టెయిన్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ బై మియర్లీ మేకింగ్ యువర్ బాడీ వీక్, గివింగ్ అప్ ఫుడ్.
0: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
1: వాట్ ఎవర్ ఈజ్ నెససరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ, యూ కెన్ పార్టేక్ దట్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
0: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
1: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
0: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
1: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఇస్ ఓన్లీ ఎ వెస్చర్.
0: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
1: బాడీ, మైండ్, సెన్సస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్.
0: ఈ ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో, అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
1: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
0: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
1: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
0: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
1: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
0: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా పాటించాలి.
1: యు షుడ్ ఆల్సో జస్ట్ టేక్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్.
0: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
1: ఐఎమ్ హంగ్రీ, ఐ వుడ్ లైక్ టు పార్టేక్ ఫుడ్.
0: నాకు దప్పే అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
1: అండ్ ఇట్ వాజ్ సెడ్ దట్ ఐఎమ్ థర్స్టీ, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ హావ్ ఫ్రీడమ్.
0: స్వతంత్రం కాదు,
1: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
1: యు ఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యు ఆర్ కంపెల్డ్ టు డ్రింక్. Therefore, this is by compulsion.
0: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
1: As there is compelling hunger, you are taking food.
0: నీవు ఆకలి నివారణ నిమిత్తమై అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్రం ఎట్లవుతుంది?
1: In order to satisfy your own hunger, you are taking food. How can this be freedom?
0: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
1: As you are having thirst, you are taking water to quench it.
0: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
1: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే.
0: లా ఆఫ్ నేచర్.
1: దిస్ ఆర్ లా ఆఫ్ నేచర్.
0: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
1: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
0: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
1: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
0: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
1: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
0: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
1: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
0: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
1: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరీ.
0: ఇలాంటి ఆనందం నిమిత్తమై మానవుడు సృష్టింపబడలేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
0: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
1: Man created a forum for himself in order that he may enjoy permanent bliss.
0: ఇది అంతయికుడును కేవలము దైవ సంకల్పమే.
1: This is all the will of God.
0: నీకు నీవు ఏమాత్రం కూడాను ఏ కార్యమును కూడాను ప్రయత్నంతో సాధింపలేవు.
1: దేర్ ఇస్ నథింగ్ విచ్ యు కెన్ అచీవ్ బై యువర్ ఓన్ ఎఫర్ట్స్.
0: మానవుని ప్రయత్నం చేత సాధింపబడినటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై మ్యాన్.
0: ఏ ప్రయత్నము చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
1: దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ కెన్ బి అచీవ్డ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ వాట్సెవర్.
0: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
1: టు థింక్ దట్ యు హావ్ అచీవ్డ్ సో మెనీ థింగ్స్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ యువర్ డూయర్షిప్ అండ్ యువర్ ఎంజాయర్షిప్. దిస్ ఇస్
0: ఇంతమంది స్వరూపమే.
1: Bliss is your very nature.
0: నీవి ఆనంద స్వరూపుడు.
1: You are the very embodiment of ananda.
0: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
1: But you have not been able to realize this.
0: రాగ ద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదముల చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
1: This bliss is covered by likes, dislikes, ego and possessive instinct and such other things.
0: రాగ ద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
1: దిస్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ ఆర్ వెరీ థిక్.
0: ఇవి ఏమైన ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
1: దే కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ఎంజాయింగ్ బ్లిస్.
0: ఈ రాగద్వేషములు మనం దూరం గావించుకున్నప్పుడు మన సస్వరూపాన్ని మనము ధరించగలము.
1: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ యు గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
0: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
1: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
0: తన ఎందే సర్వము ఉన్నప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయవాంఛన చేత దుష్టకల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛనలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
1: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైంగ్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
0: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
1: వెన్ దెర్ ఇస్ ఎ విష్ ఫుల్ఫిల్ ఇన్ ట్రీ విచ్ కెన్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్ వై డూ యూ గో ఇన్ సర్చ్ ఆఫ్ ఎ స్మాల్ ఫ్లవర్.
0: అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగలేలా.
1: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
0: Mindedu kaanti to melu parvatamunda vendi bangaru kai vetukaneela.
1: There is an effulgent golden meru mountain itself, why do you go in for ordinary gold and silver?
0: Sarvamu taanai undaga ee alpamaina swalpamaina kunti vishayalaku manam enduku aarata padutunnam.
1: When we are ourselves everything, why should we aspire to have a small petty meaning?
0: Tananta adikudu tananta goppavaadu taane aananda swarupudu aneetundi satyanni telikipovatam chetane.
1: It is because you do not know that you are yourself great. You are the very embodiment of bliss. The entire bliss is in you.
0: Vidyarthulara meeru telisinaatundi vishayame.
1: Dear students,
0: manaputene untuntadi.
1: Dear students, you know that there is a highly
0: dani balamu entatido అనుభవించే వాడికి అర్థమవుతుంది కానీ అన్యులకు అర్థం కాదు.
1: దేర్ ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ ఎలిఫెంట్. ఓన్లీ పీపుల్ హూ నో హిస్ స్ట్రెంగ్త్ నో.
0: కేవలం ఒక తోకతో కొట్టిందంటే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
1: ఇఫ్ ఇట్ కెన్ జస్ట్ విప్ యూ విత్ ఇట్స్ టెయిల్ ఎ మ్యాన్ కెన్ బి థ్రోన్ 9 ఫీట్ అవే.
0: ఆ ఏనుగు
1: సచ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్.
0: కానీ బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
1: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
0: Vani balamenta, yenugu balamenta.
1: What is the strength of this master compared to the elephant's strength?
0: Thana yokka shakti aa yenugu teliyadu.
1: But the poor elephant does not know its own strength.
0: Shakti unnadi.
1: It has strength.
0: Kaani telikapotam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణి ఉంటుండాలి.
1: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ ఇట్ హస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
0: నీకు బాగా తెలుసును బి తుమ్మెద.
1: యూ ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఈస్ ఎ బి.
0: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తెలుసుకుని లోపల ప్రవేశిస్తుంది.
1: This bee can enter into a very hard wood by making a hole.
0: ఇంత కఠినమైనటువంటి కర్రను కూడా నువ్వు తొలిచి లోపల పోయేటువంటి యొక్క శక్తి ఉన్నటువంటి ఈ యొక్క తుమ్మెద,
1: దిస్ బీ విచ్ హస్ గాట్ ది స్ట్రెంగ్త్ టు మేక్ హోల్ అండ్ గెట్ ఇంటు ఎ వెరీ హార్డ్
0: సున్నితమైనటువంటి ఒక కమలములో ప్రవేశించినప్పుడు కమల రేఖలు అన్ని చేరిపోయినప్పుడు దాని నుంచి బంధింపబడి తన శక్తిని తాను మరచి అందులోనే మరణిస్తుంది.
1: వెన్ ఇట్ ఎంటర్స్ ఇంటు ఎ లోటస్ ఫ్లవర్ వెన్ ది పెటల్స్ కమ్ అండ్ క్లోజ్ it gives up its life not being aware of its own
0: tana shakti tanaku teliyadu
1: it does not know its own strength
0: adhe vidhamgane manavudu tanalo undinatundi aanandamu tanalo undinatundi divyattamu tanalo undinatundi pavitratanu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu
1: in the same way the man although he has got all the bliss all the divinity all the sacredness in him he does not know
0: even the others tagalatvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru
1: if only you make an effort you will really experience
0: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru
1: by this truth you will also enjoy the divine bliss
0: kasturi mrugamu adu oka rakamainatvanti deer
1: it is a musk deer
0: jinka
1: it is a musk deer
0: adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
1: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్
0: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
1: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్
0: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
1: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్
0: ఎక్కడ నుంచి వస్తుండాలి ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
1: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
0: కట్టకడపడ అడవంతా తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
1: After searching in the entire forest, the place from where this fragrance comes, it takes
0: విశ్రాంతి తీసుకునే సమయలోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
1: After being tired, it takes rest under a shade. And keeps its nose near onto the navel.
0: నాభి నుంచి వచ్చేటువంటి సుగంధము తాను గుర్తించుకుంటుంది.
1: Then it realizes the fragrance comes from its own navel.
0: అయ్యో ఎంత పిచ్చిదానను, నా నుండినే వచ్చినటువంటి ఈ సుగంధాన్ని నేను తెలుసుకునలేక ఈ సుగంధం ఎక్కడున్నదని అడవంతా సంచరించాను, అలసిపోయాను. ఇదే అజ్ఞానం యొక్క తత్వము.
1: What a mad thing I am, not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
0: మానవుడు కూడాను అంతే.
1: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
0: నిత్యానందము బ్రహ్మానందము అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము స్వరూపము.
1: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రాహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
0: ఈ భాష్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్య తత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
1: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
0: అన్నింటికి దేహాభిమానమే మూల కారణము.
1: Attachment to the body and identifying himself with the body is the root cause for all this.
0: దేహము పంచభౌతికము.
1: Physical body is made up of five elements.
0: దేహము కూలక తప్పది ఎప్పుడు.
1: One day or the other it has to fall.
0: దేహి నిరామయుండు.
1: The indweller is a permanent one.
0: గణతింపక దేహి చావు పుట్టుకలు మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: He is not subject to birth, death or any such limitation.
0: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
1: Truly speaking, that indweller himself is the god of gods.
0: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
1: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
0: ఆత్మ నిరంతరము ఆనందమును అందించినే కాని దుఃఖము విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
1: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో.
0: పాత్రలో పోసినటువంటి పాయసములో ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గానీ పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
1: వెన్ దర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్ వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్
0: ఆనందమయము.
1: దస్ ఆత్మ ఈస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ వై ది సేజెస్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ గేవ్ ది నేమ్ ఫర్ ఆత్మ.
0: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
1: వాట్ టైప్ ఆఫ్ బ్లిస్?
0: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టమును కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగొట్టాలి తాళములు పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాలు స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికే ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈ అహంకారమునకు కారణమేమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
0: ధనమా కారణం
1: Is it wealth?
0: లేక బలమా కారణం
1: Is it strength?
0: లేక స్థానమా కారణం
1: Is it
0: అధికారమా కారణం విద్యనా కారణం ఇవి ఏమీ కారణం కాదు ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్ల కారణమవుతాయి
1: How can they be a cause for the అహంకారా or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: ఇవన్నీ ఎంత కాలం అందుకోసమే శంకరాచార్య మా

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములో మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: Where are those people who have enjoyed all these things now?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏలి సిరి సంపదలను అనుభవించి ప్రఖ్యాతిని పొంది రారాజులుగా మారి చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్
0: ఎంపరర్స్? లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిక్లేర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్

0: Was not Harishchandra compelled to leave this world, although he followed the path of truth?
1: Yella lokamulele yesagu srinalaraju tana venta bhumini konuchuchanana.
0: King Nala, who was the emperor of emperors, could he carry a bit of earth with him?
1: Krutayugambunaku alankruti cheyu madhata sirimuta gattuka narugajanana.
0: Maldata, who was a piece of decoration for Kruta age itself, couldn't carry with him either name or name.
1: Jaladisyatu katte alanati Sri Ramudi pudurvipai nunnavada.
0: Sri Rama, who constructed a bridge across the ocean, is he now?
1: Yandarandaru rajulu yeginaro.
0: So many kings have disappeared.
1: Karunu vente koni povari urvitalamu.
0: Not even one carried a handful of mud
1: with him. Meeru matramu meedu siriyu sampada vidyayu talanu gattuka podura.
0: Are you going to carry with you your own wealth, your own properties, your own education?
1: Vidyarthulara.
0: Oh dear students.
1: ఏది మన వెంట రాదు.
0: We are not going to carry anything with
1: us. వచ్చేది రెండే.
0: There are only two things which we carry.
1: అదే మంచి చెడ్డ.
0: And that is good or bad.
1: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
0: Whatever we do, you are going to carry the results of that.
1: మంచిని చేసి మంచిని తీసుకోండి.
0: Do good and reap the fruits thereof.
1: ఏ విత్తనం నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
0: Whatever sow, seed you sow, the same food you are going to get.
1: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు.
0: The students, you
1: are భవిష్యత్తులో ఏ నాటికైనా కూడాను ఇవి ఆ అదును అవి అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
0: You are neglecting and ignoring these truths. In future you are going to reap the fruits of all your actions.
1: నీవు ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
0: Whatever seed you sow, whether is a thorn seed or any other seed,
1: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
0: Bharatiyas had firm faith in this particular theory of action and the fruits thereof.
1: కనుక మీ హృదయములో మంచిని ఆవిర్భవింప చేసుకుని,
0: therefore develop good thoughts in your heart.
1: నేను ఆత్మస్వరూపుడను.
0: Consider yourself as the very
1: not how Brahma స్వభావము.
0: My very nature is nature of Brahma.
1: పని చేయదగినదా, చేయదగినదా?
0: Is it appropriate to my nature to do this particular thing or not?
1: నేను ఆత్మగా ఉండి ఈ అనాత్మ సంబంధమైనటువంటి తుచ్చ కార్యములను నేను ప్రవేశించడం మంచిదా కాదు అనేటువంటి ప్రతి కార్యమునందు కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను స్మరించి కార్యంలో ప్రవేశించాలి.
0: వాట్ ఎవర్ వర్క్ యూ అండర్టేక్, రిమెంబర్ యువర్ డివైన్ నేచర్ అండ్ అండర్టేక్ అప్రోప్రియేట్.
1: దోషములకు దూరం అవుతాడు.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్.
1: పాశములకు దూరం అవుతాడు.
0: యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: దోషములకు దూరం అవుతాడు.
0: యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్ ఆఫ్ డిసీట్.
1: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
0: దెన్ యూ విల్ గెట్ ఇన్ టు ది ఆస్పిరేషన్ ఆఫ్ ఆత్మ.
1: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
0: స్టూడెంట్ షుడ్ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ థింకింగ్.
1: మనం చదువుతున్నాం.
0: వీఆర్ స్టడీయింగ్.
1: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
0: వీఆర్ టేకింగ్ బిగ్ డిగ్రీస్.
1: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
0: వీఆర్ గోయింగ్ టు ఒబ్టెయిన్ గ్రేటర్ డిగ్రీస్ దాన్ దిస్.
1: ఈ యొక్క చదువులు చదివి మనం